ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 8వ రోజు, అనగా క్రీస్తు శకం 2026 జూన్ నెల 29వ తేదీ సోమవారం. సమయం సరిగ్గా 5:58 దాటి 46 సెకండ్లు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 శబ్ద తరంగాలపై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి అభిమాన శ్రోతలందరికీ నమస్కారం, శుభోదయం.

శ్రోతలు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

శ్రోతలు దేశభక్తి గీతం వింటున్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తల ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైన భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతి మిట్టల్. రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపుపై చర్చ. రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్ విజేత హైదరాబాద్ హీరోస్ జట్టు ట్రోఫీని అందజేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను ఈ రోజు ఘనంగా నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట వ్యాప్తంగా 45,24,116 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిన్న జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపు, డేటా సెంటర్లలో పెట్టుబడులు, సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే రాష్ట్రంలో మొబైల్ సేవల సంస్థలకు మరింత అనుకూలమైన వ్యాపార వాతావరణం కల్పించే చర్యలపై కూడా ఇరువురు అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సమావేశంతో రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తోతాపురి మామిడి రైతుల సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ధర వ్యత్యాస పరిహార చెల్లింపు పథకం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు నిన్న లేఖ రాశారు. రైతులను ఆదుకునేందుకు 281 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలని కోరారు. రాష్ట ప్రభుత్వం 7,03,000 టన్నుల తోతాపురి మామిడి కొనుగోలు చేసి కిలోకు అదనంగా 4 రూపాయల చొప్పున రైతులకు చెల్లించాలని నిర్ణయించిందని, జూన్ నుంచి ఆగస్టు మధ్య కొనుగోళ్లకు కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అమలుకు అవకాశమివ్వాలని కోరారు. హైదరాబాదులోని గచ్చిబౌలి జీఎంసీ బాలియోక స్టేడియంలో నిన్న జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్లో హైదరాబాద్ హీరోస్ జట్టు విజేతగా నిలిచింది. ముంబై

0: డ్రీమర్స్తో జరిగిన తుదిపోరులో హైదరాబాద్ హీరోస్ 41-17 తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది. విజేత జట్టును తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అభినందించారు. ఫైనల్ మ్యాచ్ను ముఖ్యమంత్రితో పాటు ప్రముఖులు నిన్న రాత్రి వీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి హైదరాబాద్ హీరోస్కు ట్రోఫీని అందజేశారు. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ వ్యవసాయ పరికరాలు, పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహించి వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడికొండ మండలం లాంలోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఉదయం నిర్వహించే ఏరువాక పౌర్ణమి వేడుకలకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరు కానున్నారని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో వ్యర్థాల నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపించనున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. తిరుమలలో రోజుకు 75 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని వెల్లడించారు. తిరుమల డంపింగ్ యార్డును ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ,
1: ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పుణ్యక్షేత్రాలన్నింటినీ స్వచ్ఛంగా తీర్చిదిద్దాలి, రూపొందించాలని చెప్పింది. దానికి అనుగుణంగానే స్వచ్ఛ తిరుమలకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అన్ని రకాలుగా కూడా తమ తోడ్పాటుని సహకారాన్ని అందిస్తుంది. ఈ విధంగా డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ రెండింటినీ ప్రాసెస్ చేయడానికి 2 ప్లాంట్లు కూడా సిద్ధం చేసి ఇక భవిష్యత్తులో తిరుమల పైన డంపింగ్ అనేది లేకుండా చేస్తాం. ఇప్పటికే డంపింగ్ అయినటువంటి దాదాపు 2 లక్షల టన్నుల చెత్తని మరి ఇప్పటికే బయో మైనింగ్ ద్వారా ప్రాసెస్ చేయడం జరిగింది. అదేవిధంగా పర్యావరణ హితంగా కూడా వేస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇక్కడ చేస్తామని చెప్పి కూడా తెలియజేయడానికి సంతోషిస్తూ, మరి ఈ కార్యక్రమం అన్ని కూడా పూర్తి చేసి ఒక స్వచ్ఛ తిరుమలని అతి త్వరలోనే సాధిస్తామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నేషనల్ ఇమ్యూనైజేషన్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో రాష్ట వ్యాప్తంగా 49,20,239 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు గాను 45,24,116 మందికి పోలియో చుక్కలు వేసినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మిగిలిన చిన్నారులకు సోమ మంగళవారాల్లో ఇంటింటికి వెళ్లి చుక్కల మందు వేయనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. పోలియో చుక్కల పంపిణీలో ఎన్టీఆర్ జిల్లా 115.16%, మార్కాపురం జిల్లా 113.21% మొదటి 2 స్థానాల్లో నిలిచినట్లు తెలిపారు. మరోవైపు తెలంగాణలో 38,95,550 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈరోజు జరిగే కార్యక్రమంలో షైనింగ్ స్టార్స్ ప్రతిభా అవార్డులను ప్రదానం చేయనున్నారు. పట్టణంలోని ఒక కళ్యాణ మండపంలో నిర్వహించే షైనింగ్ స్టార్స్ ప్రతిభా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేసి వారిని అభినందిస్తారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో 135వ మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని విద్యార్థులు ఆసక్తికరంగా వీక్షించారు. ఈ సందర్భంగా బీజేపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ మాట్లాడుతూ, మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజల్లో స్ఫూర్తిని నింపడంతో పాటు యువతలో దేశభక్తి, సామాజిక బాధ్యత, ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించే వేదికగా నిలుస్తోందన్నారు. విద్యార్థులు ప్రధాని సూచనలను ఆచరిస్తూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రభుత్వం ప్రజల మద్దతుతో కాకుండా పోలీసుల అండతో నడుస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖపట్నంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, వాస్తవ పరిస్థితులు బయటపడతాయనే భయంతోనే వైఎస్సార్సీపీ నాయకుల బృంద రాజధాని పర్యటనను అడ్డుకున్నారని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధించడం పరిపాటిగా మారిందన్నారు. ఈ ఘటనలో బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఉత్తర తెలంగాణ దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఉత్తర కోస్తా నుండి ఛత్తీస్గఢ్, మరాఠ్వాడ మీదుగా మధ్య మహారాష్ట వరకు ద్రోణి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.

0: ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి రాయలసీమ తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు మరో ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్రాధికారి ఎం వెంకట్రావు తెలిపారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో రాయలసీమలో ఈ రోజు ఈదురుగాలు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైన భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపుపై చర్చ. రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్ విజేత హైదరాబాద్ హీరోస్ జట్టు ట్రోఫీని అందజేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 45,24,116 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్.

ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్పై మీ ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈరోజు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఈరోజు ఆనందంగా సంతృప్తిగా జీవించడం ఎలా, ఈ అంశంపై శ్రీమతి టి హేమలత గారి ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఈరోజు చిట్టిబాబు వీణావాద్యం ఉంటుంది. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం. ఇక 9:00 శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వినవచ్చు. 10:00 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారం. 1:20 నుంచి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. 3:00 ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇక 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు.

6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం ఉంటుంది. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు, 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్,

ఇక రాత్రి 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం వినవచ్చు. ఇక రాత్రి 10 నుంచి 11 గంటల వరకు శ్రోతలు మధుర గీతాలు కార్యక్రమంలో అలనాటి ఆని ముత్యాల లాంటి తెలుగు సినీ గీతాలు వినవచ్చు. ఇవి ఈరోజు మీ ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 7 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ ప్రసారం అవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నల్గొండ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ జి రామకృష్ణ.
1: కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 25వ తేదీ నుండి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చంద్రశేఖర్ ప్రత్యేక పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లిన బీఎల్ఓలు స్థానికంగా ఓటు నిర్ధారించుకున్నాక ఓటు మ్యాపింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి గతంలోనే జిల్లా యంత్రాంగం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో కార్యక్రమం సజావుగా కొనసాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 28వ తేదీన నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కనగల్ చేరుకుని 1400 కోట్లతో రాష్ట్రంలో నిర్మించనున్న హ్యామ్ రోడ్లకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం నల్గొండ చేరుకుని స్థానిక ఎన్జీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక శాఖ కార్యదర్శి, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నల్గొండ జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమ అమలు తీరును పర్యవేక్షించేందుకు జిల్లా ప్రత్యేక అధికారి హోదాలో జిల్లాలో పర్యటించిన ఆయన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. గ్రామాల్లో విద్యార్థులు, యువకులు, యోగా శిక్షకులు, సాధకులు పాల్గొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి యోగాసనాలు వేశారు. నల్గొండ జిల్లా కనగల్ మండలం దర్వేసిపురంలో కొలువై ఉన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహర్షి 24వ వార్షిక కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళ్యాణోత్సవంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. నల్గొండ ఆర్టీసీ బస్టాండ్లో 20 లక్షల రూపాయలతో చేపట్టనున్న బస్టాండ్ విస్తరణ ఆధునికీకరణ పనులకు రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. నల్గొండ నగర అవసరాల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన 2 సిటీ బస్సు సేవలను కూడా మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బస్టాండ్ విస్తరణలో భాగంగా కొత్త కౌంటర్లు, వెయిటింగ్ రూమ్లు, టాయిలెట్లు, ఆధునిక ప్లాట్ఫారాలు ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం అదనంగా మరిన్ని నిధులు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. వేసవి సెలవుల అనంతరం జూన్ 15 నుంచి జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునః ప్రారంభం అయ్యాయి. ఉపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యాలు పాఠశాలలను సుందరంగా అలంకరించి విద్యార్థులకు నూతన విద్యా సంవత్సరానికి స్వాగతం పలికారు. అంతకుముందు ప్రభుత్వ

0: పాఠశాలల బలోపేతం కోసం నిర్వహించిన విద్యా వారోత్సవాలు, బడిబాట కార్యక్రమాల ద్వారా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు బాగా పెరిగాయి. నల్లగొండ, కొండమల్లేపల్లి వంటి మరికొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇక అడ్మిషన్లు లేవు అనే బోర్డులు పెట్టారు. పుస్తకాలకే పరిమితమైన పరిశోధన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని రైతులకు అందించాలనే ఉద్దేశంతో రైతు సంక్షేమ కమిషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఇటీవల రాష్ట్ర స్థాయి సిట్రస్ సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి, శాస్త్రవేత్తలు పాల్గొని బత్తాయి సాగులో రైతులకు ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారాలు, భవిష్యత్ అవకాశాలు, శాస్త్రీయ సలహాలు వంటి అంశాలపై రైతులకు మార్గదర్శనం చేశారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో ఉన్న 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను ప్రైవేటు పరం చేయవద్దని డిమాండ్ చేస్తూ సంస్థ సిబ్బంది యాదాద్రి విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పేరుతో గత 2 వారాలుగా ఆందోళన చేపడుతున్నారు. నాగార్జునసాగర్లో నీటి నిల్వలు ఆందోళనకర స్థితికి చేరుకున్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 515 అడుగులకు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో తాగునీరు, వ్యవసాయ అవసరాల నిమిత్తం 3972 క్యూసెక్కుల నీటిని, హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం 900 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు విడుదల చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలోని కృష్ణానది పరీవాహక ప్రాంతాలలో వర్షాలు కురిస్తే తప్ప సాగర్లో నీటి నిల్వలు పెరిగే అవకాశం లేదు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
1: నల్గొండ జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ జి రామకృష్ణ. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. 3 సంవత్సరాలలోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల్ స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ నిన్న ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. వాతావరణంలో మార్పులపై పోరాటానికి చేపట్టే చర్యలు నిష్పాక్షికత, బాధ్యత, సమానత్వంతో కూడి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సెషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగంలో వాతావరణ న్యాయం సారాంశం అదేనని ప్రధానమంత్రి అన్నారు. అభివృద్ధి మరింత సమగ్రంగా ఉండే ప్రపంచాన్ని, అలాగే అంతర్జాతీయ సంస్థలు సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించేలా ఉండే వాతావరణాన్ని సెషల్స్ భారతదేశం 2 కోరుకుంటున్నాయని ఆయన చెప్పారు. సెషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన మొదటి భారతీయ ప్రధానమంత్రిగా అందరి ముందు నిలబడ్డం తనకు దక్కిన ప్రత్యేక గౌరవమని ఆయన అన్నారు. అంతకుముందు సెషల్స్లో అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్తో తను గౌరవించినందుకు ఆ దేశ అధ్యక్షుడు అక్కడి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. హిందూ మహాసముద్రంపై భారత్ దార్శనికతలో సెషల్స్కు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఆ నమ్మకం మునుపటి కంటే ఇప్పుడు మరింత బలంగా ఉందని మోదీ అన్నారు. సెషల్స్ స్వాతంత్ర 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన జాతీయ దినోత్సవ వేడుకల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ ప్రధానమంత్రిగా ఆయన నిలిచారు. ఈ సందర్భంగా జరిగిన పరేడ్లో భారత నౌకాదళం, సైన్యానికి చెందిన మార్చింగ్ బృందం కూడా పాల్గొంది. భారత సెషల్స్ మధ్య ఉన్న సన్నిహిత ప్రత్యేక భాగస్వామ్యానికి సంకేతంగా భారత నౌకాదళ బ్యాండ్ కూడా ఈ మార్చింగ్ యూనిట్లో భాగంగా పాల్గొంది. ఒక ప్రత్యేక సంకేతంగా ఐఎన్ఎస్ తర్కష్, ఐఎన్ఎస్ ఇక్షక్ నౌకలను పోర్ట్ విక్టోరియాలో నిలిపారు. ఈ చారిత్రాత్మక సందర్భంలో సెషల్స్ ప్రజలకు ప్రధానమంత్రి భారతదేశం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సెషల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హర్మనీ ఆహ్వానం మేరకు మొన్న మోదీ సెషల్స్ చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్ గులాం కూడా పాల్గొన్నారు.

0: భారత్ సెషల్స్ మధ్య చారిత్రక, సాంస్కృతిక, ప్రజా సంబంధాల ఆధారంగా ఏర్పడిన దీర్ఘకాలిక భాగస్వామ్యం ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా తెలియజేసింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒక ముఖ్యమైన సముద్ర సరిహద్దు దేశంగా భారత్ మహాసాగర్ ప్రాంతాల వ్యాప్తంగా భద్రతా వృద్ధి కోసం పరస్పర దార్శనికతలు అభివృద్ధి చెందుతున్న దేశాల పట్ల మన నిబద్ధతలో సెషల్స్కు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి అంతకుముందు చెప్పారు.
1: Our vision is captured in the idea of Mahasagar, mutual and holistic advancement for security and growth across region Mahasagar. This vision recognizes that our futures are interconnected and interdependent, and we will continue to work together for a safer and more secure Indian Ocean region.
0: నరేంద్ర మోదీకి సెషల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మిని మధ్య జరిగిన చర్చలు ద్వైపాక్షిక సంబంధాల్లో అన్ని రంగాలను స్పృశించాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలియజేశారు. ఈ పర్యటనపై విక్టోరియాలో మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యం, విద్య, సామర్థ్యాల పెంపుదల, డిజిటల్ పరివర్తన, సుస్థిర అభివృద్ధి, సామాజిక మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, సముద్ర భద్రత, రక్షణ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇద్దరు దేశాల నేతలు అంగీకరించారని మిశ్రీ తెలియజేశారు. సెషల్స్లో నిన్న ప్రధానమంత్రి మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామ్ గులాంతో కూడా సమావేశమయ్యారు. భారత మారిషస్ల మధ్య కొనసాగుతున్న పరస్పర సహకారంపై ఇద్దరు నాయకులు చర్చించారు. భారత్ అందించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ అమల్లో సాధించిన పురోగతిని కూడా వారు సమీక్షించారు. మారిషస్ అభివృద్ధి, ప్రగతికి భారతదేశం ఇచ్చే ప్రాముఖ్యతను ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక ప్రాజెక్టులు మారిషస్ ఆరోగ్య సంరక్షణ, కనెక్టివిటీ, సుస్థిర అభివృద్ధి, బ్లూ ఎకానమీ రంగాలకు ఎంతో దోహదం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్లోని కరాచీలో ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖచ్చితంగా తోసిపుచ్చింది, వాటిని నిరాధారమైనవిగా పేర్కొంది. ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి పాకిస్తాన్ తన అంతర్గత పరిస్థితులను సమీక్షించుకోవాలని, తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధాన సాధనంగా వాడుకునే తన ప్రవృత్తిని పాకిస్తాన్ వదులుకోవాలని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ భద్రతా దళాలు ఇంటెలిజెన్స్ ఆధారిత భూతల దాడిని నిర్వహించాయని, ఆ తర్వాత ఉగ్రవాద స్థావరాలు సురక్షిత ప్రాంతాలపై దాడులు చేసి 29 మంది ఉగ్రవాదులను హతమార్చాయని అధికారులు చెప్పారు. కరాచీలో పారామిలిటరీ రేంజర్ల ప్రాంతీయ ప్రధాన కార్యాలయంపై శనివారం నాడు తుపాకులు, పేలుడు పదార్థాలతో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 3 సైనికులు మరణించిన మరుసటి రోజు పాకిస్తాన్ సైనిక చర్య చేపట్టింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 16 సదస్సులో సమగ్ర శిశు బాల్ స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పిల్లల మనుగడ, ఎదుగుదల, పోషకాహారం, ప్రారంభ అభివృద్ధికి జీవితంలో మొదటి 3 సంవత్సరాలు ఎంతో కీలకమైనవని గుర్తిస్తూ పెహలే 3 సాల్ సంపూర్ణ దేఖ్భాల్ అనే దార్శనికతను ఈ కార్యక్రమం ముందుకు తీసుకుంటుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్, హోమ్ బేస్డ్ కేర్ ఫర్ యంగ్ చైల్డ్ కార్యక్రమాలను విలీనం చేయడం ద్వారా పుట్టినప్పటి నుంచి 3 ఏళ్ల వయసు గల పిల్లల కోసం ఈ కార్యక్రమం ఇల్లు సమాజాధారిత సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గుజరాత్లో ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రపంచ ఆశయాలు అనే ఇతివృత్తంతో 4వ వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు ఈరోజు వడోదరాలోని జీఎస్ఎఫ్సీ విశ్వవిద్యాలయంలో ప్రారంభమవుతుంది. మధ్య గుజరాత్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో 2 రోజుల పాటు జరిగే సదస్సులో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, మన్సుఖ్ మాండవ్యాలతో పాటు రాష్ట మంత్రులు, అంతర్జాతీయ దౌత్యవేత్తలు పాల్గొంటారు. భాగస్వామ్య దేశాలైన జపాన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుక్రెయిన్, రవాండాలకు చెందిన 151 మంది నిపుణులు, ప్రతినిధులతో 30కి పైగా సెమినార్లు నిర్వహిస్తారు. వికసిత్ భారత్ 2047 దార్శనికతను సాకారం చేయడంలో గ్రామాలే కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళన ఉద్దేశించి ప్రసంగించిన చౌహాన్ గ్రామీణ కార్మికులకు జీవనోపాధి భద్రతను కల్పిస్తూనే గ్రామీణాభివృద్ధిని

0: వేగవంతం చేయడానికి వికసిత్ భారత్ గ్రామీణ యోజన కింద రాష్ట్రాల వాటాతో కలిపి 151,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించినట్లు తెలియజేశారు.
1: इस साल बजट प्रावधान है 1,51,282 करोड़ रुपया केंद्र और राज्य का मिला के 1.5 लाख करोड़ से ज्यादा रुपया मजदूरों को मजदूरी देने में तो काम आएगा ही. इससे आप गांव की हालत पूरी तरह से बदल सकते हैं. 5 साल में 7.5 लाख करोड़ लगभग लगे 2,86,000 पंचायत. एक पंचायत के हिस्से में कितना पैसा आएगा आप कल्पना कीजिए.
0: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ క్రికెట్లో నిన్న లండన్లోని లార్డ్స్ మైదానంలో జరిగిన చివరి గ్రూప్ ఏ మ్యాచ్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఫీఫా ప్రపంచ కప్ నాకౌట్ దశలో అమెరికాలోని లాస్ ఏంజలస్లో జరిగిన మ్యాచ్లో కెనడా 1-0 గోల్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించి నాకౌట్ దశలో తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. జూలై 4వ తేదీ నాడు హ్యూస్టన్లో జరిగే తదుపరి మ్యాచ్లో కెనడా నెదర్లాండ్స్ లేదా మొరక్కోతో తలపడుతుంది. గ్రూప్ దశ మిగిలిన తర్వాత మిగిలిన 32 జట్లతో 2026 ఫీఫా ప్రపంచ కప్ నాకౌట్ దశ అధికారికంగా ప్రారంభమైంది. 2026 జూలై 19వ తేదీన జరిగే ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్తో ముగిసే ఈ సింగిల్ ఎలిమినేషన్ టోర్నమెంట్కు ఈ నాకౌట్ దశ ఆరంభం. విశేషాలు మరొకసారి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ నిన్న ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉదయతరంగిణి.

0: ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మన్నికకి మరు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి, ఆనందంగా సంతృప్తిగా జీవించడం ఎలా, ఈ అంశంపై శ్రీమతి టి హేమలత గారి ప్రసంగం.
3: ఈ ఆధునిక యుగంలో ఏ వ్యక్తి జీవితం చూసినా ఏదో ఒక అసంతృప్తి, ఏ కుటుంబ గాథ విన్నా ఏదో ఒక సమస్య, ఏ సామాజిక వ్యవస్థను చూసినా ఏదో ఒక లోపం, ఏ ఆధ్యాత్మిక సాధకుణ్ణి కదిపినా ఏదో ఒక సందేహం. వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, ఆధ్యాత్మిక సమస్యలన్నిటికీ పరిష్కారం జీవితాధ్యయనం ద్వారా పొందవచ్చు. నిజానికి మన కష్టాలకు కారణాలు ఇతరులతో పోల్చుకోవడం, సామాజిక స్థాయి కోసం ఆరాటపడటం, ఉన్నదానితో సంతృప్తిగా జీవించలేకపోవడం. అలా కాకుండా సంతృప్తి, సంతోషం చేతనే సుఖలాభం కలుగుతుంది. జీవితం ఎప్పుడూ అంతుచిక్కని ఒక రహస్యమే. సకల కోరికలు నెరవేరడం, సకల ఇష్టాలు నెరవేరడం అనేది దాదాపుగా అసాధ్యం. మన జీవితాలు విశ్లేషించి చూస్తే మన కోరికలు, ఇష్టాలు నెరవేర్చుకునే ప్రయత్నంలో ఏవో కొన్ని నెరవేరవచ్చు, కానీ మనలను ముందుకు నడిపించేది నెరవేరుతుందనే ఆశ మాత్రమే. ఈ నమ్మకమే సంతృప్తిని, ధైర్యాన్నిస్తుంది. మన జీవితం సాఫీగా సాగాలంటే తృప్తి

ఇంకా జీవించడం అలవర్చుకోవాలి. అయితే ఈ సంతృప్తి అనేది ఒకనొక మానసిక స్థితి మాత్రమే, అది ఎక్కడో బయట నుంచి వచ్చేది కాదు. అనేక కష్టనష్టాల కూర్చి ఒడిదుడుకులను తట్టుకొని చివరకు మనలను మనం సంభాళించుకోవాలంటే సంతృప్తిగా ఉండటం ఎంతో అవసరం. కొంచెం ముండుటెల్లో కొదవ కాదు అనుకుంటూ సంతృప్తిగా ఉండటం సర్వదా శ్రేయస్కరం. అలా అని దీని అర్థం మన ప్రయత్నాన్ని పరిశ్రమను ఆపివేయడం కాదు, ఉద్యమించాలి కానీ ప్రశాంతంగా ఉండాలి, అప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యం. అసంతృప్తిగా కలత చెందిన మనసుతో ఉంటే మనం సంపాదించిన వాటిని సైతం ఆస్వాదించలేము. సంతృప్తి అనేది ఒక ఆధ్యాత్మిక లక్షణం. అర్థం పరమార్థమని లేనిపోని ఆశలు కల్పించుకోకుండా, ప్రాపంచిక విషయాల్లోకే ప్రాధాన్యం ఇవ్వకుండా కలిగిన దానితో సర్దుకు పోగలిగినప్పుడే నిజమైన సంతృప్తి సంతోషం. అందుకే సంతోషం, సంతృప్తి వల్ల కలిగే సుఖం సర్వోత్కృష్టమైనది. ఆహారం, పెద్ద ఇల్లు, ఏడంకెల జీతం, కారు, ఫోన్లు, పేర్లు మారాయి కానీ మనిషి కోరికలు మాత్రం మారలేదు. కోరికలు ఎక్కువగా కలిగి ఉండటం

శ్రేయస్కరం. అలా అని దీని అర్థం మన ప్రయత్నాన్ని పరిశ్రమను ఆపివేయడం కాదు. ఉద్యమించాలి, కానీ ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యం. అసంతృప్తిగా కలత చెందిన మనస్సుతో ఉంటే మనం సంపాదించిన వాటిని సైతం ఆస్వాదించలేము. సంతృప్తి అనేది ఒక ఆధ్యాత్మిక లక్షణం. అర్థం పరమార్థమని లేనిపోని ఆశలు కల్పించుకోకుండా, ప్రాపంచిక విషయాల్లోకే ప్రాధాన్యం ఇవ్వకుండా, కలిగిన దానితో సర్దుకు పోగలిగినప్పుడే నిజమైన సంతృప్తి, సంతోషం. అందుకే సంతోషం, సంతృప్తి వల్ల కలిగే సుఖం సర్వోత్కృష్టమైనది. ఆహారం, పెద్ద ఇల్లు, ఏడంకెల జీతం, కారు, ఫోన్లు, పేర్లు మారాయి, కానీ మనిషి కోరికలు మాత్రం మారలేదు. కోరికలు ఎక్కువగా కలిగి ఉండటమే అభివృద్ధి అనే భ్రమలో ఉన్నాం. నేటి జనసామాన్యం వేదాంత శాస్త్రాల ప్రకారం విషయ వస్తువులు, జ్ఞానేంద్రియాలు, మనసు ఈ మూడు కలిసినప్పుడే ఆనందం. అలా కోరిక అనేది అంతర్గత ఆనందం నుండి మనలను మరలిస్తుంది. కోరిక తీరినప్పుడు మనసు ప్రశాంతత పొంది ఆనందంగా ఉన్నామని అనిపిస్తుంది. కానీ అంతలోనే మరికొన్ని కోరికల గుట్ట ఆ ఆనందాన్ని భగ్నం చేస్తుంది. రాజయోగ సాధనలో మనస్సే మన మానసిక స్థితికి ప్రధానం. కోరికలే మనిషిని అంతుచిక్కని పద్మవ్యూహంలో బందీగా చేస్తున్నాయి. ఇందుకు చక్కని మార్గం సంతృప్తిని అలవర్చుకోవడమే. ప్రపంచంలో అందరి అవసరాలను తీర్చగల సంపద ఉంది, కానీ ఏ ఒక్కరి అత్యాశను తీర్చగల సంపద మాత్రం లేదు. అసంతృప్తియే అనేక సామాజిక, పర్యావరణ సమస్యలకు మూల కారణం. ఇది మానవ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుంది. అవసరాలు తీరి, సౌకర్యాలను పొంది, విలాసాల వైపు మన దృష్టి మరలుతున్నప్పుడే అప్రమత్తంగా ఉండాలి. నిరాడంబర జీవనం, ఉన్నతమైన ఆలోచనలు గలవారు నిత్య సంతృప్తులు, సందేహమే లేదు. మరి సంతృప్తిని అలవర్చుకోవాలంటే నిజమైన ఆనందం కొరకు అన్వేషణ, ఆ అన్వేషణను మన మనసులోకి మళ్లించి మన నిజస్వరూపమైన ఆత్మస్థితిని పొందడంలో ఆనందం ఉంది అన్న సత్యాన్ని గ్రహించినప్పుడే మానసిక సంతృప్తి కలుగుతుంది. నిజమైన సర్వోత్కృష్టమైన సుఖం లభిస్తుంది. మనిషికి ఆనందాన్ని ఇచ్చేది పుస్తక పఠనం. ఈ అలవాటు మెదడుకు మంచి వ్యాయామం, మనసుకు ఆనందం. చదవడం వలన నైపుణ్యాలు పెరుగుతాయి, వ్యక్తిత్వం వికసిస్తుంది, ఏకాగ్రత పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది, అసంతృప్తి, ఆందోళనలు పెరగవు, సమస్య పరిష్కారం సామర్థ్యం పెరుగుతుంది. పుస్తక పఠనాన్ని మించిన సుస్వ్యాపకం ఇంకొకటి లేదు. పఠనం అనేది మన దినచర్యలో భాగం అవ్వకపోతే మనస్సు రాను రాను స్థూలమవుతూ ఉంటుంది, తమస్సును సంతరించుకుంటుంది. జంతువులకు లేనిది మనిషికి మాత్రమే ఉన్న రెండు పార్శ్వాలు బుద్ధిపరమైన, ఆధ్యాత్మికపరమైన వికాసాలు. వీటిని నిర్లక్ష్యం చేస్తే అశాంతి, అసంతృప్తితో పాటు మనసులో రకరకాల వ్యధలు జనిస్తాయి. ఒకప్పుడు కుటుంబాలు చాలా సంతోషంగా, ఆనందంగా ఉండటానికి కారణం వారి జీవితాలు ఇంత ఉరుకు పరుగులతో కూడుకొని ఉండకపోవడమే. ఈ రోజుల్లో ఎంత ఆర్జిస్తున్నామన్న మనుషులు ప్రశాంతంగా ఉండలేకపోవడానికి ఆర్థిక క్రమశిక్షణ కొరవడటం ఒక కారణం. అత్యధికులు అసలు తమకు ఏమి కావాలో కూడా తెలియని అయోమయంలో కొట్టుకుపోతున్నారు. బ్యాంకులో డబ్బులు, చేతిలో ఫోన్లు, మీట నొక్కగానే కావలసినవి కళ్ళ ముందుకు వస్తున్నాయి. చాలామందికి ఆకస్మికంగా ఆదాయం పెరిగేసరికి మనిషిని నిలకడగా ఉండనీయవు, ఆనందంగా ఉండనీయదు. అసలు ఆనందం అనేది మన ఆలోచనలలో, నడవడికలో ఉండాలి, కానీ ఆడంబరాల్లో కాదు. సంపద అవసరమే, కానీ కేవలం అదే మనిషికి ఆనందాన్ని ఇవ్వదు. అందువలన మనం ఇతరులతో పోల్చుకొని తమను తాము వారి శాంతిని భంగపరుచుకోకూడదు. జీవితంలో పైకి రావడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఇతరులేదో సాధించారని, మనం వెనుకబడిపోయామని అనుకోకూడదు. కాబట్టి ప్రతిస్పందన మనకు బాధను కలిగిస్తుంది. పరిస్థితులతో సంబంధం లేకుండా మనం ఎళ్లవేళలా సంతోషంగా ఉండవచ్చు. మనం సమాజానికి చేయగలిగే అతి గొప్ప సేవ సదా ప్రశాంతంగా, ఆనందంగా ఉండగలగడమే. ఈ లోకంలో అన్ని పరిమితమైనవే, ఒక ఆనందం తప్ప. ఆ ఆనందాన్ని మాత్రమే మనం అనంతంగా పొందగలం అంటారు స్వామి వివేకానంద. నిజమే, ఆనందాన్ని ఎవరి నుండి లాక్కోవలసిన పని లేదు. అది ఎల్లప్పుడూ ఉచితంగానే దొరుకుతుంది. కొనుక్కునే ఆనందాలు ఉండేవి కొంతసేపే, ఉచితంగా దొరికే ఆనందాలు మనం ఉన్నంతకాలం ఉంటాయి. సుఖం అనేది క్షణికమైనది, తాత్కాలిక తృప్తినిచ్చేది. సంతోషం సుదీర్ఘమైనది. ఇక ఆనందాన్ని అనుభవించే కొద్దీ మన వ్యక్తిత్వం వికసిస్తుంది. సుదీర్ఘకాలం ప్రభావం

చూపుతుంది. అమెరికాలోని ససెక్స్ యూనివర్సిటీ వారు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వారు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఆనందాలు అనేవి ఒక 33 రకాలుగా విభజించారు. మనం నిత్య జీవితంలో మొత్తం 33 రకాల పనులు మన ఆనందాన్ని పెంచేవిగా నిర్ధారించారు. అతి సాన్నిహిత్యం, ప్రాణస్నేహం, సంగీతం, ఆటలాడటం, అభిరుచులు, కొత్త వస్తువులను కొనడం, పుస్తక పఠనం, విశ్రాంతి, ఇంటి పనులు, దైనందిన కార్యక్రమాలు మొదలైనవన్నీ ఆనందాన్నిచ్చే పనులే. కానీ వీటిలో సుఖం, సంతోషం, ఆనందాలను వేరు చేయాలి. సుఖం క్షణికమైనది, తాత్కాలిక తృప్తినిచ్చేది. సంతోషం కాస్త సుదీర్ఘమైనది, కానీ దానికోసం కొంచెం ముందు కష్టపడాలి. ఎలాంటి హాని లేనిది ఆత్మానందం. మనశ్శాంతి, బుద్ధి వికాసం, ఆనందాలను ఇలా వర్గీకరించే ప్రయత్నం చేయడంలోనూ కొంత ఆనందం ఉంది. ఆ మాత్రం విచక్షణ జ్ఞానం ఉంటే చాలు మన జీవితం ఆనందంగా గడపడానికి. జీవన సౌందర్యం గుర్తించి నాణ్యమైన జీవితం గడపడానికి పిల్లలు దీపావళి నాడు కాల్చే బాణాసంచ వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. కానీ మనం ఆనందాన్ని ఆస్వాదించలేకపోతాం. ఎందుకని? సౌందర్యాన్ని గుర్తించలేకపోవడమే. ఆధ్యాత్మిక ఆనందం అంటే పూజలు, వ్రతాలు, ధ్యానాలు చేస్తూ ఉండడమే కాదు, దాని సాధనా ఫలితం మన జీవితంలోని మాధుర్యాన్ని గుర్తించి దాన్ని అనునిత్యం ఆస్వాదించడమే. జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవడం అంటే చాలామంది తెచ్చిపెట్టుకున్న కృత్రిమమైన సంతోషం అనుకుంటారు. జీవితాన్ని ఎంజాయ్ చేయడం అంటే మనమేదో చేసి ఆనందించడం కాదు, మన జీవితంలోనే ఉన్న ఆనందాన్ని గుర్తిస్తే ఏ శ్రమ లేకుండా నిరంతరం ఆనందంతో జీవనం సాగించవచ్చు. ఎంతో ఉన్నతుడినని భావించే మనిషి నిరంతరం సమస్యల వలయంలో ఉంటున్నాడు. అందుకు కారణం జీవన సౌరభాన్ని గుర్తించలేకపోవడం. ఆధ్యాత్మిక ఆనందం అంటే మనిషిలోనే సహజంగా ఉన్న ఆనందాన్ని గుర్తించి అనుభవించడం. మనకు జీవితంలో రెండు లక్ష్యాలు ఉండాలి. మొదటిది అంతరికమైనది, రెండవది బాహ్యమైనది. బాహ్య ప్రపంచంలో విజయానందం సాధించాలనే లక్ష్యం గొప్పదే, అందరూ ఆశించేదే. అది ఒక్కటే కాకుండా అంతరిక ప్రపంచంలో సాధించే విజయానందమే అసలైన ఆనందం. అలా కాకుండా ఎదుటివారి మాటలకు, వ్యాఖ్యలకు మనం విలువ ఇస్తున్నామంటే మనం వాళ్లకు బానిసలుగా మారిపోయామని అర్థం. మన ఆనందాల గది తాళాలు ప్రక్కవారి చేతిలో పెట్టామని అర్థం. ఇతరులు మన గురించి వెలుబుచ్చే అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తే మనం అశాంతి పాలవుతాం. తుదకు మనలను మనకు కాకుండా చేస్తుంది. మనిషికి ధన సంపద లేకున్నా పర్వాలేదు, కానీ సహన సంపద అవసరమని అంటారు. శాంతంగా, నిబ్బరంగా ఉండడమే నిజమైన శక్తికి నిదర్శనం. ప్రపంచంలో ఘన విజయాలు సాధించి ఆనందాన్ని పొందిన వారంతా సహనానికి ప్రతీకలుగా నిలిచిన వారే. కాబట్టి ప్రతి చిన్న విషయానికి చికాకు పడకుండా, చిన్న అసౌకర్యం కలిగినా సర్దుబాటుతనాన్ని, సహనాన్ని అలవర్చుకుంటే జీవితంలో దేనినైనా సాధించవచ్చు. ఎలాంటి పరిస్థితులలోనైనా తృప్తిగా జీవించవచ్చు. ఎవరితోనైనా సంతోషంగా ఉండవచ్చు. మనిషి జీవితం అనేది సుదీర్ఘ ప్రయాణం. జీవిత కాలంలో ఎన్నో సంఘటనలు దాటుకుంటూ వెళ్ళాలి. అందులో కొన్ని బాధ పెట్టేవి ఉండవచ్చు, కొన్ని సంతోష పెట్టేవి ఉండవచ్చు. మనం సంతోషంగా ఉండాలంటే సానుకూల ఆలోచనలు, సానుకూల దృక్పథం ఉండాలి. మనిషి కొన్ని రోగాల పాలు కావడానికి ప్రతికూల ఆలోచనలే కారణమవుతాయి. ప్రతికూల ఆలోచనలతో నిరంతరమైన ఒత్తిడి, ఆందోళనకు గురవుతుంటాం. ఇది ఆరోగ్యానికి పెనుముప్పుగా తయారవుతుంది. అందువలన మన మనసు ఎల్లప్పుడూ మంచి వైపు ఆలోచిస్తే అది మనకు మంచి జీవితాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుంది. ఇతరులతో పోల్చుకోని మనలను మనం జీవితాన్ని పోల్చుకోకుండా ఉంటూ ఎవరితో వారే పోటీ పడుతూ దినదినాభివృద్ధి చెందుతూ సంతోషంగా ఉంటారు. ఇది మనలో ఆశావాదాన్ని పెంచుతుంది. ఆశావాదమే ఆనందాన్ని కలిగిస్తుంది. మానసిక స్థితి మెరుగుపడుతుంది. కొంత సంతోషంగా, సరళంగా సాగిపోయే జీవితాలను సంక్లిష్టం చేసుకుంటారు. వివేకాన్ని కోల్పోయి అవసరాలకు, ఆడంబరాలకు ఉండే భేదాన్ని తెలుసుకోలేక జైలు పక్షుల్లో బతుకుతున్నారు. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు తనది కాని కోసం వెంపర్లాడుతున్నారు. రోజంతా ఊపిరి ఆడనంత బిజీగా కాలం గడుపుతున్నారు. ఉన్నదానితో సంతృప్తి పడి సంతోషంగా ఉందామనే విషయాన్ని మరచిపోయి భవిష్యత్తు కోసం పరిగెడుతున్నారు. సుఖాలకు అలవాటు పడిన మనిషి తన నిజ స్వరూపాన్ని మరచిపోతున్నాడు. మనమున్న పరిసరాలతో సంబంధం లేకుండా అంతరంగంలో ఆనందమయ ప్రపంచాన్ని సృష్టించుకోవాలి. ఆ ఆత్మానందం

0: లో మునిగిపోవాలి.
1: మీరు ఇంతవరకు ఆనందంగా సంతృప్తిగా జీవించడం ఎలా అనే అంశంపై శ్రీమతి టి హేమలత గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక పాట విందాం.

0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బుర్రద పుల్ల
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు భారతీయుడు చిత్రం నుంచి కేజే యేసుదాస్ పాడిన ఈ పాట వినండి.

0: ఈవేళ పార్టీ కావాలంతే
1: ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
0: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
2: ఏది నీ కార్డు పిన్ను? ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.

0: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావ్? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రూకంగా ఉండండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శ్రీమంతుడు చిత్రం కోసం రాహుల్ దీక్షిత్, రీటా పాడిన ఈ పాట వినండి.

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందర్నీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.
2: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం కోసం రఘు దీక్షిత్ పాడిన ఈ పాట వినండి.

మీరు విన్న ఆ పాట పరదేశీ చిత్రం కోసం ఎంఎం కీరవాణి సుజాత పాడింది. ఇప్పుడు వినండి వనమాల చిత్రం కోసం కృష్ణ చైతన్య చైత్ర పాడిన పాట.

0: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
0: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
0: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
0: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.

ఇంతటితో ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో శాస్త్రీయ సంగీత కార్యక్రమం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఇంతటితో శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తల ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

శ్రోతలకు చిత్రసీమ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా అర్ధశతాబ్దం ఈ చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ పాడిన ఈ పాట వినండి.

ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినబోయే పాట దశమీ చిత్రం కోసం శ్రీరామచంద్ర పాడింది గీతరచన. కిట్టు విశ్వప్రగడ సంగీతం, బిఆర్ వంశీ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి. ధర్మచక్రం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఎంఎం శ్రీలేఖ.

చిత్రసీమలో ఇప్పుడు వినండి. దశావతారం చిత్రం కోసం హరిహరన్ బృందం పాడిన పాట, గీత రచన వెన్నెలగంటి, సంగీతం హిమేష్ రేష్మియా.

నిలువు నామం దాల్చుతలను మీకు పంచనులే, నిలువు నాన్నను చీల్చుతున్న మాట మార్చనులే.

0: ఆన్ బాయ్స్ లెట్స్ గో ప్రాక్టీస్.
1: అరే ఉండు గురు, నా బ్యాంక్ అకౌంట్ లో తప్పేంటి ప్రాబ్లం ఎదురైంది?
0: అయితే బ్యాంక్ కంప్లైంట్ చెయ్యి.
1: బ్యాంక్ రాసి ఒక నెల అయిపోయింది, బట్ వాళ్ళు గూగుల్ మీద గూగుల్ వేస్తున్నారు.
2: అయితే ఆర్బీఐ బ్యాంకింగ్ న్యాయాధికారికి ఇన్ఫార్మ్ చెయ్యి.
3: ఉండు, నేను చెప్తాను. క్రికెట్ లో థర్డ్ ఎంపైర్ ఉన్నట్టే ఆర్బీఐ కి బ్యాంకింగ్ ఒంబడ్స్మన్ ఉంటారు. ఆర్బీఐ అంటుంది, బ్యాంక్ మీ కంప్లైంట్ ని ఒక నెలలోగా తీర్చకపోతే మీరు ఆర్బీఐ వారి కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు. ఇది మీ కంప్లైంట్స్ తీర్చడానికి ఆర్బీఐ వారి సులువైన పద్ధతి, అది కూడా ఫ్రీ.
4: ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: చిత్రసీమలో ఇప్పుడు వినండి ప్రేమయుద్ధం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం హంసలేఖ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి డీజేటీల్లో ఈ చిత్రం కోసం స్వీయ సంగీత సారథ్యంలో రామ్ మిరియాల పాడిన ఈ పాట వినండి. గీత రచన కాసర్ల శ్యామ్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి. మాపల్లెలో గోపాలుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం కెవి మహాదేవన్.

0: மலா
1: சைபால்
0: கஜ்ஜா பபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్.
3: చిత్రసీమలో ఇప్పుడు వినండి, చూడాలని ఉంది ఈ చిత్రం కోసం హరిహరన్ పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం మణిశర్మ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్

0: పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పెద్ది ఈ చిత్రం కోసం మోహిత్ చౌహాన్ పాడిన ఈ పాట వినండి. గీత రచన బాలాజీ, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: పాట వినండి. గీత రచన వెన్నెలకంటి, సంగీతం ఇళయరాజా.
1: రాయి.
2: ఏం రాయాలి?
1: లెటర్.
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియా, ప్రేమతో నీకు.
2: నీకు
1: నే
2: రాసే.
1: నేను రాసే
2: ఉత్తరం.
1: ఉత్తరం లెటర్ లెక్క కాదు, ఉత్తరమే అని రా. చదువు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమ అని మార్చుకో. ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా? నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
1: అదే
3: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనసులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

చిత్రసీమలో చివరిగా వినండి. మహాత్మా చిత్రం కోసం కాసర్ల శ్యామ్ పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం విజయ్ ఆంటోనీ.

మీరు విన్న ఆ పాటతో ఇప్పుడు చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 10 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెషల్స్లో మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామ్ గులామ్తో సమావేశమయ్యారు. భారత మారిషస్ల మధ్య కొనసాగుతున్న పరస్పర సహకారంపై ఇద్దరు నేతలు చర్చించారు. వికసిత్ భారత్ 2047 దార్శనికతను సాకారం చేయడంలో గ్రామాలే కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనం ఉద్దేశించి చౌహాన్ ప్రసంగించారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మండలి 16వ సమావేశంలో సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. శిశువు మనుగడ, ఎదుగుదల, పోషణ, ప్రారంభ మెదడు అభివృద్ధికి జీవితంలోని 3 సంవత్సరాల కీలక ప్రాముఖ్యతను గుర్తించి ఈ కార్యక్రమం పెహ్లే 3 సాల్ సంపూర్ణ దేఖ్భాల్ అనే దార్శనికతను ముందుకు తీసుకువెడుతుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మందులు, శస్త్రచికిత్సకు అవసరమైన వస్తువులు, వైద్య పరికరాల కొనుగోలులో జరిగిన భారీ అవకతవకల ఆరోపణలకు సంబంధించిన కేసులో ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ అప్పటి డైరెక్టర్ జనరల్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ వత్సల అగర్వాల్ను, సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీలోని డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ నీరజ్ చోప్రాను అరెస్ట్ చేసింది. తారుమారు చేసిన కొనుగోలు ప్రక్రియల ద్వారా పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు, మందులు, ఇతర వైద్య వస్తువులను అధిక ధరల కొనుగోలు చేశారని ఆరోపణలున్నాయని ఎసీబీ తెలియజేసింది. కరాచీలో ఇటీవల జరిగిన ఘటనకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మనదేశం తోసిపుచ్చింది. అవి నిరాధారమైనవని పేర్కొంది. ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి పాకిస్తాన్ తన అంతర్గత పరిస్థితులను సమీక్షించుకోవాలని, తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ నాకౌట్ దశలో అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరిగిన మ్యాచ్లో కెనడా 1-0 తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించి నాకౌట్ దశలో తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఇవాళ్ళ ఎవర్ గ్రీన్ హిట్స్లో మనం 1990 నుంచి 1995 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల్లోంచి హిట్ సాంగ్స్ విందాం. ఈ సినిమాల్లోంచి మీకు నచ్చిన పాట వినాలనుకుంటే 0402324085 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ముందుగా విందాం కిల్లర్ సినిమా నుంచి, 1992లో రిలీజ్ అయినటువంటి సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. ఆర్మూర్ నుంచి జిందం నరహరి, లక్ష్మి జగిత్యాల నుంచి నరేందర్ శ్యామల, నందిపేట నుంచి వెంకటేష్. మనోజ్ చిత్రపాడారి పాటని వేటూరి రచన, ఇళయరాజా సంగీతం అందించారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఇప్పుడు విందాం రౌడీ అల్లుడు సినిమా నుంచి పాట నడుతున్నారు. బోధన్ పోచంపల్లి నుంచి మాధవరెడ్డి, చరస నుంచి బావండ రాజు మమత, ఇంకా నెహ్రూ పార్క్ నుంచి అజీజ్ భాయ్ షేక్ చాంద్. వీళ్ళ కోసం ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడారు, భువనచంద్ర రచన, బప్పి లహరి సంగీతం అందించారు.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను, అలాగే దివాకర్ విమల, రంగారెడ్డి, శంకరంపల్లి నుంచి మోటకృష్ణ, సంతోష, షాపల్లి నుంచి చింత శ్రీనివాస్, గీతానగర్ నుంచి చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, వీళ్ళందరి కోసం జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట, వేటూరి రచన, ఇళయరాజా సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చినరాయుడు సినిమా నుంచి పాటనడుతున్నారు ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు ఉమారాణి, ఇంకా వరంగల్ నుంచి శ్రీశైలం, కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి, వీళ్ళందరి కోసం ఈ పాట. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు, ఇళయరాజా సంగీతం అందించారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్లో మనం 1990 నుంచి 1995 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల నుంచి హిట్ సాంగ్స్ వింటున్నాం. మీకు నచ్చిన పాట వినాలనుకుంటే 0402324085 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. బాంబే సినిమా నుంచి పాట నడుతున్నారు నిజామాబాద్ ఆటో నగర్ నుంచి షేక్ అబ్దుల్ పర్వీన్, ఇంకా పులాంగ్ నుంచి వహీద్ రుమాని జమీర్, ఇంకా వలగొండ నుంచి ఈదునూరి లక్ష్మయ్య జంగమ్మ. వీళ్ళందరి కోసం హరిహరన్ చిత్ర పాడిన పాట, వేటూరి రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ధర్మక్షేత్రం సినిమా నుంచి పాటను అడుగుతున్నారు బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ, వరంగల్ కరీమాబాద్ నుంచి గోనె రవి అరుణ, ఇబ్రహీంపట్నం నుంచి గోపి కిషన్ ఉమావతి, వీళ్ళందరి కోసం ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడారు. సిరివెన్నెల రచన ఇళయరాజా సంగీతం అందించారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి పాట నడుగుతున్నారు. కొత్తగూడెం ఇల్లందు నుంచి రాజేష్ ఖన్నా, అనితారాజ్, ఇంకా రంగారెడ్డి, బండిరావిల గ్రామం నుంచి లక్ష్మి వరలక్ష్మి, హస్తినాపురం నుంచి కన్నగారి సత్యనారాయణ, ఇంద్రావేణి, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ శ్రీకర్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడారి పాటని వేటూరి రచన, బప్పిలహరి సంగీతం అందించారు.

అశ్వమేధం సినిమా నుంచి పాట నడుతున్నారు హైదరాబాద్ పాపిరెడ్డి కాలనీ నుంచి సిహెచ్ హనుమంతరావు, ఇంకా పార్సిగుట్ట నుంచి నోముల భాగ్యమ వెంకటేష్, ఇంకా మహబూబాబాద్ నుంచి సూరయ్య కృష్ణవేణి, జక్రంపల్లి నుంచి అరుణ రాజేందర్, వీళ్ళందరి కోసం ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆశా భోన్స్లే పాడారు. ఇళయరాజా సంగీతం అందించారు.

ఎవర్ గ్రీన్ హిట్స్లో చివరిగా వింటున్నారు రోజా సినిమా నుంచి. ఈ పాటను అడిగిన శ్రోతలు ఎద్దుమైలర్ నుంచి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, ఇంకా మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మారాణి, కొత్తగట్టు ఆత్మకూరు నుంచి పరమేశ్వర్, సంధ్య, మేడ్చల్ నుంచి అంకుశాపురం నుంచి దోనాల సుదర్శన్, అభిష్, వీళ్ళందరి కోసం ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత పాడారు. రాజశ్రీ రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే 2026 రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేస్తారు. రక్షణ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు దళాలు, రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు సిబ్బందికి శౌర్య పురస్కారాలను ప్రదానం చేస్తారు. సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు దళాలు, ఇతర

1907 పాండురంగ మహాత్మ్యం సినిమా వెండి తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు కమలాకర కామేశ్వరరావు గారు. భక్తుడిగా ఎన్టీ రామారావు గారి నటన, కొడుకుగా వారు పడే తపన ఎంత చక్కగా చూపించారు ఎన్టీ రామారావు గారు. సమపాళ్లలో ఎలా చూపించాలన్నది కామేశ్వరరావు గారి దర్శకత్వంలో మాత్రమే వీలైందని ఎన్నోసార్లు చెప్పుకున్నారు రామారావు గారు. అండ్ ఇంకొక అబ్బురపరిచే విషయం కూడా రామారావు గారు మనతో షేర్ చేసుకున్నారు. అంటే ఇంటర్వ్యూలో పలుసార్లు చెప్పారు ఏంటి అంటే, కామేశ్వరరావు గారు దర్శకులు ఎప్పుడైనా నటులు వచ్చిన తర్వాత వస్తారు, కానీ నేను పొద్దున 4 గంటలకు లేచి 7 గంటలకల్లా తయారై మేకప్తో కూర్చుంటే ఆ లోపలే వచ్చి సెట్ మీద మా అందరి కోసం ఎదురు చూసేవారు. అది వారి నిబద్ధత, ఆ డిసిప్లిన్ చూసి నాకు తర్వాత రోజులలో అది ఎంత పాఠంలా అనిపించింది మీ అందరికీ చెప్పలేను అని చెప్పి అన్నగారు మనతో పంచుకున్న విశేషం అన్నమాట.

1960 కమలాకర కామేశ్వరరావు గారి సినీ జీవితంలో ఒక మైలురాయి అని చెప్పుకోవాలి. మహాకవి కాళిదాసు విడుదలైంది. అక్కినేని నాగేశ్వరరావు గారి నటనకు, కామేశ్వరరావు గారి వెండితెర కథనానికి 100కి 100 కాదు 200 మార్కులు వేశారు ప్రేక్షకులు. ఆ సంవత్సరం ప్రెసిడెంట్ రజత పథకం గెలుచుకుని తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ స్థాయిలో పురస్కారం కైవసం చేసుకుంది ఈ సినిమా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం అలనాటి మేటి దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారిని. ఇక 1962లో గుండమ్మ కథ. ఇద్దరు హేమా హేమీలైన హీరోలు. సూర్యకాంతం గారి వెండితెర పేరుతో బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఇప్పటి భాషలో చెప్పినా తక్కువే. ఎంత బాగా తీశారండి. తీశారు వారు అక్కడ అయిపోయింది పని అని చెప్పి అనుకుంటే, ఇన్ని దశాబ్దాలు గడుస్తున్నా మనం ఇంకా పాటలు వింటున్నామంటే అది దర్శకత్వపు ప్రతిభే కాకపోతే ఇంకేంటి చెప్పండి.

పదవ జాతీయ సినీ పురస్కారాలలో కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన మహామంత్రి తిమ్మరుసు ఉత్తమ తెలుగు చిత్రంగా రజత బహుమతి కైవసం చేసుకుంది. చివరి సీన్ గుర్తుందా మీ అందరికీ? కృష్ణదేవరాయలు మహామంత్రి తిమ్మరుసు గారి పాదాలపైన పడి క్షమాపణ అడిగితే మహారాజా అని తిమ్మరుసు సంబోధన విని కంటతడి పెడతాడు రాజుగారు. రాయా అని ప్రేమగా మీ సంబోధన వినలేదు, ఇదేంటండి ఇంకా ఎప్పుడూ నేను ఆ సంబోధన వినలేనా అని బాధపడే సన్నివేశం. ఎన్టీ రామారావు గారు గుమ్మడి గారు పోటీపడి నటించలేదు, జీవించిన సన్నివేశం అది.

శ్రీకృష్ణ విజయం చిత్రంలో వైవిధ్యానికే తలమానికమైన వైవిధ్యం చూపించేశారు కమలాకర కామేశ్వరరావు గారు. శ్రీకృష్ణుడికి అష్టభార్యలు అంటే 8 మంది కదా, ఇది మనందరికీ తెలిసిన విషయం. మరి 9వ భార్యను తెరపై చూపించేశారు. సాహసం చేయలేదు మేమో, ఒక కథలో ఉంది అని స్వయంగా నవ్వుతూ చెప్పారు కామేశ్వరరావు గారు. అలా భూదేవిని శ్రీకృష్ణుడి 9వ భార్యగా చూపించి మెప్పించారు కూడా. నటి జయలలితను ఈ పాత్రకు ఎంపిక చేశారు. సాహసం సేయరా డింభగా అన్న మాటను అక్షరాలా పాటించిన ఈ పౌరాణిక బ్రహ్మ వెండితెర వేల్పులకు జీవం పోసి మనకందించారు.

బాలభారతంలో ఆకాశానికి నిచ్చెన వేసి ఆశ్చర్యపరిస్తే నర్తనశాల మన మహాభారతంలోని ముఖ్యమైన ఘట్టం అజ్ఞాతవాసం ఎంత నైపుణ్యత చూపించారో కీచకుడిని అసలు ఎవరైనా ఊహించగలరా? అంటే ఎస్వి రంగారావు గారు తన నటనతో ఎంతగా మనందరినీ ఆకట్టుకున్నారో, ఆ ఎస్వి రంగారావు గారే నిజమైన కీచకుడా అన్నట్టు ప్రాణం పోస్తే సైరంధ్రిగా సావిత్రి గారు, బృహన్నలగా ఎన్టీ రామారావు గారు, ఒకరేమిటి చిత్ర బృందం అందరూ ప్రాణం పెట్టి మరీ నటించారు. ఈ చిత్రం కూడా జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా పురస్కారం అందుకోవడమే కాదు, సిఎన్ఎన్ ఐబిఎన్ వారు ప్రతి సంవత్సరం ఒక లిస్ట్ తయారు చేస్తారు. 100 ఉత్తమ చిత్రాలలో ఈ నర్తనశాల కూడా చోటు సంపాదించుకుంది. భళి భళిరా భళి భళి అని చెప్పి మనం ఇప్పుడు పాటలు పాడుకుంటున్నామే, అలా పాడలేమో కమలాకర కామేశ్వరరావు గారి ప్రతిభకు. వినోదానికి సినిమాలు చూసే చిన్న కుర్రవాడు, పాత్రికేయుడిగా ప్రస్థానం, అటు తర్వాత సినీ రంగంలో అసిస్టెంట్, అటు తర్వాతి రోజులలో దర్శకుడిగా ధీరరూపం. పౌరాణికాలంటే తెలుగు సినిమా వైపే చూసే ప్రపంచానికి పౌరాణిక బ్రహ్మ అయిన కమలాకర కామేశ్వరరావు గారి ప్రతిభ నభూతో నభవిష్యత్. ఈరోజు వారి వర్ధంతిని పురస్కరించుకొని వారు దర్శకత్వం వహించిన కొన్ని చిత్రాల్లోని పాటలు విన్నాము. నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటుంది మీ రేడియో సఖీ అనుపమా.

తమిళనాడులో ఒక ఊరిలో జూన్ 12న ఒక పండగ జరిగింది. ఆ పండగ పేరే భారతదేశం అని చెప్పి అన్నాను కదా. మరి ఏంటి ఆ సంగతులు అంటే, ఇండియన్ ఆర్మీ రాష్ట్రీయ రైఫిల్స్ 34 రెజిమెంట్లో భారత సైన్యంలో ల్యాన్స్ నాయక్గా పనిచేస్తున్నారు మీనాక్షి సుందరం గారు. 2024 డిసెంబర్ 19 ఎముకలు కొరికే చలి జమ్మూకాశ్మీర్లో డ్యూటీ చేస్తున్నారీన. దొంగచాటుగా వచ్చారు 5 ఉగ్రవాదులు. అనుకోకుండా మెరుపు దాడి చేశారు వీరిపైన. దాని తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం ల్యాన్స్ నాయక్ మీనాక్షి సుందరం గారి గురించి. మరి వీరికి జమ్మూ కశ్మీర్లో పోస్టింగ్. వీరు రాష్ట్రీయ రైఫిల్స్ 34 రెజిమెంట్కి చెందిన సైనికుడన్నమాట. సో ఒకరోజు ఏం జరిగింది, 2024 డిసెంబర్ 19 దొంగచాటుగా 5 ఉగ్రవాదులు ఈయన మీద దాడి చేశారు. ఒక్కడు 5 ధైర్య సాహసాలతో దేశం కోసం నేను అన్న నినాదం గుండె నిండా నింపుకుని ఎదుర్కొన్నాడు. ఉగ్రవాదులు అత్యంత హేయంగా కాల్చారు. మొహంపైన భుజాలపైన బుల్లెట్ల వర్షం. క్షణం కూడా తొనకలేదు ల్యాన్స్ నాయక్ మీనాక్షి సుందరం. రక్తం కారిపోతోంది, చేయి పట్టు తప్పుతున్నా కూడా ఆ ఉగ్రవాదులను వదల్లేదు ఈ ధీర సైనికుడు.

0: శ్రోతులకు గమనిక. ఈరోజు మధ్యాహ్నం 12:40 ఏరువాక పౌర్ణమి. ఈ పండగను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం మన వివిధ భారతీయ శ్రోతల కోసం.
1: ఏ చోటైనా
2: శ్రోత ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరం

0: ఏ చోటైనా
1: శ్రోత ఆనందాల గని
0: మధుర గానాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్.

0: Mana Caner Enceni.
1: చైతన్యస్ఫూర్తిలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం ల్యాన్స్ నాయక్ మీనాక్షి సుందరం గారి గురించి. వీరిని జమ్మూ కశ్మీర్లో పహరా కాస్తున్నప్పుడు, మన దేశం కోసం పహరా కాస్తున్నప్పుడు 5 ఉగ్రవాదులు వీరిపైన దాడి చేశారు. మరి అందరినీ ధైర్యంగా ఎదుర్కొన్నారు. బుల్లెట్ల దాడి కూడా ఎదుర్కొని రక్తం కారిపోతున్నా సరే ఉగ్రవాదుల చేతుల్ని మాత్రం వదలలేదు. అందులో ఒకరిని సమర్థవంతంగా పట్టుకోగలిగాడు ల్యాన్స్ నాయక్ మీనాక్షి సుందరం. తనకు తగిలిన గాయం వల్ల స్పృహ కోల్పోతున్నట్టుగా ఉన్న ఊపిరి గట్టిగా పీల్చుకొని సహచరులకు ఆ ఉగ్రవాదిని అప్పగించి ఉగ్రదాడి నుంచి దేశాన్ని తప్పించి రక్షించిన వీర సైనికుడు ల్యాన్స్ నాయక్ మీనాక్షి సుందరం. 15 కేంద్ర ప్రభుత్వం ఈ వీర సైనికుడికి కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రకటించింది. 8 మన రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి మరెందరో ప్రముఖుల సమక్షంలో ఈ కీర్తి చక్ర బిరుదుతో సత్కరించి ఇతని ధైర్యసాహసాలను, దేశభక్తిని గౌరవించారు.

ఇండియన్ ఆర్మీ భారతీయ సైన్యం 24/7 24 గంటలు వారంలో 7 రోజులు 365 రోజులు సంవత్సరానికి మన క్షేమం కోసం, మనం సురక్షితంగా ఉండడం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాపాడుతోంది. వందనం వీరులారా, వందనం. మీ సేవకు మేము సదా కృతజ్ఞులం, బానిసలం. మాకోసం ఇంత చేస్తున్న మీ అందరికీ వేల వేల నమస్సులు. అలాగే ల్యాన్స్ నాయక్ మీనాక్షి సుందరం గారికి అభినందనలు అంటుంది ఆకాశవాణి వివిధ భారతి.

స్టూడియో క్లాక్ లో సమయం 12:30 వస్తుంది. 12:40 ఏరువాక పున్నమి ప్రత్యేక కార్యక్రమం వింటారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి వార్తలు తెలుగులో, జాతీయ వార్తలు మరికొన్ని క్షణాల్లో.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో 2026 శౌర్య పురస్కారాలు ప్రదానం చేస్తారు. రసాయనిక ఎరువుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బంది ఎదురవుతోందని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని ఆహార ఉత్పత్తుల పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 16 సదస్సులో సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పిల్లల మనుగడ, ఎదుగుదల, పోషకాహారం, మెదడు అభివృద్ధికి జీవితంలో మొదటి 3 సంవత్సరాలు ఎంతో కీలకమైనవని గుర్తిస్తూ, పెహ్లే 3 సాల్ సంపూర్ణ దేఖ్వాల్ అనే దార్శనికతను ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళుతుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్

హోమ్ బేస్డ్ కేర్ ఫర్ యంగ్ చైల్డ్ కార్యక్రమాలను విలీనం చేయడం ద్వారా పుట్టినప్పటి నుంచి 3 ఏళ్ల వయసు గల పిల్లల కోసం ఈ కార్యక్రమం ఇల్లు సమాజ ఆధారిత సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సెషల్స్ పర్యటనలో భాగంగా 3వ రోజైన ఈవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెషల్స్ రాజధాని విక్టోరియాలోని నవశక్తి వినాయకర్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయన ప్రవాస భారతీయులతో కూడా సమావేశమయ్యారు. ఈ మధ్యాహ్నం పీస్ పార్క్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధానమంత్రి నివాళులర్పిస్తారు. అంతకుముందు సెషల్స్ స్వాతంత్ర్యం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన మోదీ ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ ప్రధానమంత్రిగా నిలిచారు. గుజరాత్లో ప్రాతీయాకాంక్షలు ప్రపంచ ఆశయాలు అనే ఇతివృత్తంతో 4వ వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్ ఈవేళ వడోదరలోని జీఎస్ఎఫ్సి విశ్వవిద్యాలయంలో ప్రారంభమవుతుంది. మధ్య గుజరాత్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, మన్సుఖ్ మాండవియాలతో పాటు రాష్ట ప్రభుత్వంలో కీలక మంత్రులు, అంతర్జాతీయ దౌత్యవేత్తలు పాల్గొంటారు. 2 రోజుల సదస్సులో భాగస్వామ్య దేశాలైన జపాన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుక్రెయిన్, రవాండాలకు చెందిన 151 మంది నిపుణులు, ప్రతినిధులతో 30కి పైగా సెమినార్లు నిర్వహిస్తారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే 2026 రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలను ప్రదానం చేస్తారు. సాయంత్రం 5 గంటలకు జరిగే కార్యక్రమంలో రక్షణ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీస్ సిబ్బందికి రాష్ట్రపతి ఈ శౌర్య పురస్కారాలను అందజేస్తారు. సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, ఇతర భద్రతా సంస్థల సిబ్బంది ప్రదర్శించిన అసాధారణమైన ధైర్య సాహసాల గుర్తింపుగా ఈ అవార్డులు అందజేస్తారు. జమ్మూకాశ్మీర్, ఈశాన్య ప్రాంతాలు, దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదం, తిరుగుబాట్లు, విదేశీ ముప్పులకు వ్యతిరేకంగా భారత్ కొనసాగిస్తున్న పోరాటాన్ని ఈ పురస్కారాలు ప్రతిబింబిస్తాయి. వీటితో పాటు విమానయానం, సముద్ర ఆపరేషన్లు, మానవతావాద సహాయక చర్యల్లో ప్రదర్శించిన అసాధారణ ధైర్య సాహసాలను కూడా అవి గుర్తిస్తాయి. ఈ నెల 8వ తేదీన రాష్ట్రపతి భవన్లో జరిగిన మొదటి రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొన్ని శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కు అందిన విరాళాల్లో ఆర్థిక అక్రమాలు జరిగినట్లుగా ఆరోపిస్తూ కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత పిటిషన్పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఈవేళ నిరాకరించింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ షీల్ నాగూలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ఎందుకు అత్యవసరంగా విచారించాలో, దాని అవసరమేంటని ప్రశ్నించింది. అలాగే వేసవి సెలవుల అనంతరం కోర్టు తిరిగి ప్రారంభమైన తర్వాత పిటిషన్ను విచారణకు లిస్టు చేయాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. జన విశ్వాస్ నిబంధనల సవరణ చట్టం 2026 ద్వారా 2009 లీగల్ మెట్రాలజీ చట్టం కింద ప్రభుత్వం ఇంప్రూవ్మెంట్ నోటీస్ యంత్రాంగాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ప్రకారం విధానపరమైన లేదా నియంత్రణపరమైన తప్పులు మొదటిసారి చేసిన వ్యాపార సంస్థలకు వారిపై శిక్షార్హమైన చర్యలు ప్రారంభించడానికి ముందే ఆ లోపాన్ని సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తారు. వినియోగదారుల రక్షణను కొనసాగిస్తూనే స్వచ్ఛంద నిబంధనల అమలును ప్రోత్సహించడం, అనవసరమైన కోర్టు కేసులు తగ్గించడం, నమ్మకమైన నియంత్రణ వ్యవస్థకు మద్దతు ఇవ్వడం ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంపొందించడం ఈ సంస్కరణ ముఖ్య లక్ష్యమని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశ సమగ్ర అభివృద్ధికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ప్రస్తుత కాలపు అవసరమని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు. ఇది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు, యువతకు సుస్థిరమైన వృద్ధిని చేకూరుస్తుందని ఆయన అన్నారు. యువత ఉద్యోగాలు వెతికేవారిగా కాకుండా ఉద్యోగాలను సృష్టించేవారిగా ఎదగాలని ఆయన పర్భణిలోని వసంతరావు నాయక్ మరాఠ్వాడా కృషి విద్యాపీఠ్ ఫుడ్ టెక్నాలజీ కాలేజీలో మాట్లాడుతూ చెప్పారు. అక్కడ కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. పంట చేతికొచ్చిన తర్వాత జరిగే నష్టాలను తగ్గించవలసిన అవసరం ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ను ప్రోత్సహించాలని చిరాగ్ పాస్వాన్ చెప్పారు.

0: అంతర్జాతీయ మార్కెట్లలో మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ను బలోపేతం చేయడానికి భారతీయ ఆహారోత్పత్తులు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని మంత్రి అన్నారు. రసాయనిక ఎరువులు, పురుగుల మందుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను మరింతగా అవలంబించాలని పాశ్వాన్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కనీసం ఒక్క భారతీయ ఆహారోత్పత్తి అయినా ప్రతి డైనింగ్ టేబుల్పై స్థానం సంపాదించుకునేలాగా మన దేశం గ్లోబల్ ఫుడ్ బాస్కెట్గా ఎదగాలని ఆయన అన్నారు. ఒడిశాలోని పూరి తీర్థక్షేత్రంలో పవిత్రమైన దేవస్నాన జాతర ప్రారంభమైంది. శ్రీ జగన్నాథ ఆలయంలో సంప్రదాయ వైభవంతో జరుగుతుండటంతో ఈ ఉదయం లక్షలాది మంది భక్తులు పూరి నగరానికి తరలివచ్చారు. వైదిక మంత్రోచ్చారణలు, శంఖనాదాలు, భక్తి సంగీతం నడుమ దేవతామూర్తులను ఊరేగింపుగా స్నానవేదిక వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ఆలయంలోని పవిత్రమైన సువర్ణ బావి నుంచి తీసిన 108 కుండల సుగంధ జలాలతో స్వామివార్లకు పవిత్ర స్నానోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ వార్షికాచారం ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథయాత్రకు ఒక ముఖ్యమైన ముందస్తు ఘట్టంగా భావిస్తారు. జమ్మూకాశ్మీర్లో 3 ప్రారంభం కానున్న వార్షిక శ్రీ అమర్నాథ్జీ యాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ యాత్ర అధికారికంగా ప్రారంభం కావడానికి ముందు భద్రతా ఏర్పాట్లు, కాన్వాయ్ల కదలికలు, మొత్తం సన్నద్ధతను అంచనా వేయడానికి ఈరోజు పూర్తి స్థాయి డ్రై ట్రయల్ రన్ నిర్వహించినట్లు ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేశారు. వెనిజువేలాలో బుధవారం నాడు సంభవించిన 2 శక్తివంతమైన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 1450 పెరిగిందని వెనిజువేలా జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగ్స్ తెలియజేశారు. తీవ్రమైన 2 భూకంపాల తర్వాత వెనిజువేలాలో 430 తేలికపాటు నుంచి ఒక మోస్తరు ఆఫ్టర్ షాక్స్ నమోదైనట్లు కూడా ప్రభుత్వం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ నాకౌట్ దశలో అమెరికాలోని లాస్ఏంజలస్లో జరిగిన మ్యాచ్లో కెనడా 1-0 గోల్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించింది. నాకౌట్ దశలో తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసింది. హ్యూస్టన్లో 4 జరిగే తదుపరి మ్యాచ్లో నెదర్లాండ్స్ లేదా మొరాకోతో తలపడుతుంది. 19 జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్తో ముగిసే ఈ సింగిల్ ఎలిమినేషన్ టోర్నమెంట్కు నాకౌట్ దశ ఆరంభం. లండన్లోని లీ వ్యాలీ హాకీ అండ్ టెన్నిస్ సెంటర్లో నిన్న జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ ప్రో లీగ్ రివర్స్ మ్యాచ్ నిర్ణీత సమయంలో 0-0 డ్రాగా ముగియడంతో పెనల్టీ షూటౌట్లో భారత్ 3-2 తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. హాకీ ప్రపంచకప్కు ముందు భారత్కు ఇదే చివరి ఎఫ్ఐహెచ్ హాకీ ప్రో లీగ్ మ్యాచ్ కావడం విశేషం. విశేషాలు మరొకసారి. 3 పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో 2026 శౌర్య పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. రసాయనిక ఎరువుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బంది ఎదురవుతోందని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని ఆహారోత్పత్తుల పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:40. ఏరువా కాపున్నమి పండగ ప్రత్యేక కార్యక్రమం. రైతన్నల పండగ మన అన్నదాతలు ఆనందంగా జరుపుకునే హేళ ఏరువాక పౌర్ణమి ఈరోజు. పుణమి తల్లికి నమస్కరించి పున్నమి రోజు ప్రకృతిని పూజించే ఈ ఏరువాక పౌర్ణమి విశేషాలు క్లుప్తంగా మనందరికోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఏరువాక పున్నమి ప్రత్యేక కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమినే ఏరువాక పౌర్ణమి అంటారు. ఏరు అంటే నాగలి, వాక అంటే దున్నడం. వర్షాకాలంలో తొలిగా నాగలితో దున్ని వ్యవసాయానికి శ్రీకారం చుట్టడమే ఏరువాక. ఈరోజు రైతన్నలు తమ పశువులను చక్కగా అలంకరిస్తారు. గజ్జెలు కడతారు కాళ్లకి, మెడలో గజ్జెలు వేసి అవి నడుస్తూ ఉంటే ఆ చప్పుడికి మురిసిపోతారు. వ్యవసాయ పరికరాలకు పసుపు కుంకుమలతో పూజించి పొలానికి తీసుకువెళ్తారు.

ఏరువాక పౌర్ణమి మన రైతన్నల అన్నదాతల పండగ. మరి దీని విశేషాలు మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. పొలంలో భూమిని భూమాతగా పూజించి పాడి పంటలు ఎటువంటి నష్టం లేకుండా సమృద్ధిగా పండాలని ప్రార్థించి పొంగలి పులగం లాంటివి నైవేద్యంగా పెడతారు. ఈరోజు వ్యవసాయాన్ని ఒక పవిత్ర యజ్ఞంలా భావిస్తూ ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పే అతి పెద్ద సాంప్రదాయమే ఏరువాక పౌర్ణమి.

నేల మనది నింగి మనది గాలి నీరు వెలుగు మనవి నేల మనది నింగి మనది గాలి నీరు వెలుగు మనవి అదును చూసి పదును చేసి అన్నిటినీ అదుపు చేసి అదును చూసి పదును చేసి అన్ని

ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం ఏరువాక పౌర్ణమి, రైతన్నల పండగ. మనందరి పండగ గురించి విశేషాలు మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఇది ఒక సాంప్రదాయం అని నేను ఇందాక మీకు చెప్పేశాను. శాస్త్రీయంగా ఎందుకు చేస్తారు, అసలు ఏంటిది అని కనుక మనం విశ్లేషిస్తే, ఎండాకాలం తర్వాత మొదటి వర్షం పడుతుంది, పడ్డాక భూమి దున్నడం జరుగుతుంది. దీనివల్ల మట్టిలో ఉండి హాని కలిగించే వాయువులు బయటికి వెళ్ళిపోతాయి. అంతేకాదు దుక్కి దున్నేటప్పుడు మట్టి తిరగడం వల్ల లోపలున్న హాని కలిగించే పురుగులు కూడా చచ్చిపోతాయి. ఆ గుడ్లు కూడా బయటపడి భూమి అంతా సారవంతంగా అయిపోతుంది. వీటిని పక్షులు తింటాయి. అంటే ఫుడ్ సైకిల్ చేయిని చూడండి, మన వాళ్ళు ఎప్పుడో కనిపెట్టారు. భూమిలో నత్రజని గ్రహించే సామర్థ్యం కూడా పెరిగిపోతుంది.

ఈరోజు ఒక పౌర్ణమి ప్రత్యేక కార్యక్రమం మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ పండగ ఎందుకు జరుపుకుంటారు, ఏంటి ఈ విశేషాలు? మరి గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు పౌర్ణమి ఎంత పెద్ద పండగో అందరికీ తెలిసిందే. రైతులు ఆలపించే నాగలి పాటలతో వాతావరణమంతా ఉత్సాహంగా కోలాహలంగా ఉంటుంది. బండలాగుడు పోటీలు, ఎడ్ల పందేలు ఇవన్నీ అందరూ ఇష్టంగా పాల్గొంటూ ఉంటారు. అసలు ఆ గ్రామంలోకి కనుక ఈరోజు మీరు కనుక అవకాశం ఉంటే వెళ్ళి చూడండి. పండగకు మించిన పండగ ఏదైనా ఉంది అంటే అది ఈరువాక పౌర్ణమి అని అనిపిస్తుంది.

ఏరువాక పౌర్ణమి రోజు బంధుమిత్రులను పిలుచుకొని ఆనందంగా జరుపుకుంటారు ఈ పండగని. అంతేకాదు, ఇంటి ఆడపిల్లలను పిలిచి బట్టలు కూడా పెడతారు కొన్ని ప్రాంతాలలో. ప్రకృతితో మానవుడి జీవన విధానం ఎంతగా ముడిపడి ఉందో ఆ ప్రకృతిని ఆరాధించి కృతజ్ఞతలు చెప్పే స్వాగత గీతిక ఏరువాక పౌర్ణమి. రైతన్నలకు, మన అన్నదాతలకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. మనందరికీ ఈ సంవత్సరం వర్షాలు బాగా పడాలని, సమృద్ధిగా పంట పండాలని, చక్కటి వర్షంతో భాండాగారాలు నిండాలని కోరుకుంటున్నాము. పౌర్ణమి అంటే ఫుల్ మూన్ డేనా అని చెప్తే తప్ప అర్థం కాని జెన్జీకి కూడా ఏరువాక పౌర్ణమి విశేషాలు చెప్తారు కదూ. ఎందుకంటే అన్నదాత లేనిదే మనందరికీ భోజనం ఎలా ఉంటుంది, మనమే ఉండము.

మరి కాసేపట్లో అంటే 1 గంట 10 నిమిషాలకు వార్తలు వింటారు. 1 గంట 20 నిమిషాలకు షో టైం, 2 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశానికే వెన్నెముక లాంటి రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల పలు రాష్ట్రాలు పురోభివృద్ధి చెందుతున్నాయని, తెలంగాణలో కూడా అదే మార్పు జరగాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆకాంక్షించారు. వైమానిక రక్షణ రంగాలకు సంబంధించిన అంతర్జాతీయ వ్యాపార సదస్సు ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 రేపటి నుండి జూలై 2 వరకు హైదరాబాద్లోని హైటెక్స్లో జరుగుతుంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రైతు దేశానికే వెన్నెముక అని, రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కోరెళ్ల గ్రామంలో

0: మంత్రి పొన్నం ప్రభాకర్ నాగలి దున్ని విత్తనాలు చల్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురిసి రైతులు పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భూమాతను ప్రార్థిస్తూ వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించామన్నారు.
1: రైతే దేశానికి వెన్నెముక, రైతు సంక్షేమం కోసం తప్పకుండా మా ప్రభుత్వం కట్టుబడి ఉంటది, రైతు సంక్షేమం దిశలోనే పనిచేస్తామనే మాట మరొక్కసారి తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వకంగా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు.
0: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లోని ఒక విద్యా సంస్థలో ఈరోజు జరిగిన విద్యార్థుల సమ్మేళనంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పాల్గొన్నారు. వికసిత్ భారత్ అంశంపై జరిగిన ఈ సమ్మేళనంలో నబీన్ ప్రసంగిస్తూ, డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల అనేక రాష్ట్రాలు అభివృద్ది పథంలో పురోగమిస్తున్నాయని, తెలంగాణలో కూడా అదే మార్పు జరగాలని ఆకాంక్షించారు.
2: कि देश भर में पिछले 12 वर्षों में करीब 2.25 लाख से अधिक स्टार्टअप आज आगे काम कर रहे हैं और 125 से अधिक यूनिकॉर्न इस देश के युवाओं का प्रयास से नेतृत्व से आगे बढ़ रहा है. केंद्र की भी पॉलिसी में स्टार्टअप को ग्रोथ देने में इसको सपोर्ट करने के लिए काफी.
0: केंद्र ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానంగా వివరణ ఇచ్చారు. ఈ సమ్మేళనంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా పాల్గొన్నారు. వైమానిక రక్షణ రంగాలకు సంబంధించిన అంతర్జాతీయ వ్యాపార సదస్సు ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 రేపటి నుండి జూలై 2వ తేదీ వరకు హైదరాబాద్లోని హైటెక్స్లో జరుగుతుంది. ఈ 3 రోజుల సదస్సుకు 25 దేశాల నుండి 400కు పైగా సంస్థల నుండి 1200 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటారు. సదస్సులో 10,000కు పైగా ముందస్తు B2B వ్యాపార సమావేశాలు నిర్వహిస్తారు. బోయింగ్, ఎయిర్బస్, లాక్హీడ్ మార్టిన్, జీఈ ఏరోస్పేస్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో పాటు భారతీయ MSMEలు పాల్గొంటున్న ఈ సదస్సు భారత్ను ప్రపంచ వైమానిక తయారీ కేంద్రంగా నిలిపే లక్ష్యంతో జరుగుతోంది. మంచిర్యాల జిల్లా మందమరిలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో జర్మనీ భాషా శిక్షణ తరగతులను ఈరోజు ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక వెంకటస్వామి పరిశీలించారు. యువత జర్మనీ భాష నేర్చుకుని విదేశాల్లో ఉపాధి అవకాశాలు పొందాలని సూచించారు. తెలంగాణకు చెన్నూరు నియోజకవర్గం రోల్ మోడల్గా నిలుస్తుందన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో బీఎల్ఏలతో సమావేశమైన మంత్రి ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు.
3: కమిట్మెంట్ తోటి ఒక పకడ్బందీగా నేను నేర్చుకోవాలి, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అని చెప్పి ఆ జోష్ ఏదైతే ఆ విద్యార్థుల్లో చూసానో, టామ్కామ్ లో చాలా ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు. మీరు అందరు కూడా లోకల్ లాంగ్వేజ్, జర్మన్ లాంగ్వేజ్, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే టామ్కామ్ మీకు సహకరిస్తుంది.
0: ఏరువాక పున్నమి సందర్భంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రంలోని రైతులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పొలం దున్నే నాగలికి, నాగలి పట్టే చేతులకు వందనం అర్పిస్తున్నానని మంత్రి పేర్కొన్నారు. ఈ సీజన్లో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించిన మంత్రి, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని, వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకోవాలని రైతన్నలకు విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిన్న భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. జనగామ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదైంది. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నిన్న వర్షం కురిసింది. అత్యధికంగా కోనరావుపేట మండలంలో 73.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని సిపిఓ శ్రీనివాసాచారి తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో 18.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. మరోవైపు హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో ఆశించిన మేరకు వర్షపాతం నమోదు కావడం లేదు. గత 24 గంటల్లో వరంగల్ జిల్లాలోని 11 మండలాల్లో జిల్లా వ్యాప్తంగా సగటున 5.9 మిల్లీమీటర్ల తేలికపాటి వర్షపాతం నమోదైంది. దుగ్గొండి, నల్లబెల్లి మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. డ్రగ్స్ రహిత ములుగు జిల్లా నిర్మాణమే లక్ష్యమని జిల్లా సంక్షేమ శాఖ అధికారి ప్రేమలత అన్నారు. నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేమలత మాట్లాడుతూ,

0: స్థాయిన గ్రామ సభలు కూడా నిర్వహించి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంగన్వాడీ నుండి మొదలు పెడితే, గ్రామ పంచాయతీ నుండి మొదలు పెడితే ప్రతి హాస్పిటల్లో కూడా ఈ అవగాహన కార్యక్రమాలు, పోలీస్ స్టేషన్ లో వచ్చే వరకు కూడా ఈ కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది చేపడుతున్నాం. డ్రగ్స్ రహిత జిల్లాగా ఏర్పాటు చేసుకోమన్న ధీమా అందజేయాలని తెలియజేసుకుంటున్నాం.
1: పద్మశ్రీ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ పి విజయానంద్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్లో సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, పద్మశ్రీ పురస్కారం గుర్తింపు తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. ప్రజలకు, ముఖ్యంగా క్యాన్సర్ బాధితులకు మరింత అంకిత భావంతో వైద్య సేవలు అందిస్తానని తెలిపారు.
2: మయూనార్ వాసులకి తప్పనిసరిగా ఇంకా సేవ చేయాలి. వాళ్ళకి ఎవరికి ఏ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను సహాయం చేస్తానని వాళ్ళకి ప్రామిస్ చేశాను. ఈ అవార్డు నాకు ఒక్కరికే వచ్చినట్టు కాదు, మయూనార్ లో చదివాను, ఆ రెస్పాన్సిబిలిటీ నాకుంది.
1: కరీంనగర్ జిల్లాలో ప్రధాన సాగునీటి, త్రాగునీటి అవసరాలు తీర్చే దిగువ మానేరు జలాశయంలో రోజురోజుకు నీటి నిల్వ తగ్గిపోతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సంపత్ కుమార్ అందిస్తారు.
3: త్రాగునీరు సాగునీరు కోసం దిగువ మానేరు జలాశయంపై ఆధారపడిన కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు సూర్యాపేట జిల్లాలో కొన్ని ప్రాంతాలు తీవ్ర నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈసారి ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాలు కూడా తక్కువ కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో డ్యామ్ లో నీటి నిల్వలు భారీగా తగ్గడంతో కరీంనగర్ కార్పొరేషన్ లో ప్రతిరోజు నీరు ఇచ్చే కార్యక్రమంను దినం తప్పించి దినంగా అధికారులు మార్పు చేశారు.
1: ఈరోజు జాతీయ గణాంక దినోత్సవం జరుపుకుంటున్నారు. ఖచ్చితమైన గణాంకాలు దేశ ప్రగతికి పునాది వేస్తాయి. సరైన డేటా ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు సమగ్ర అభివృద్ధికి బాటలు వేస్తాయి. ఆధునిక భారత గణాంక పితామహుడైన ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర జయంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్తో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు ఈరోజు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం హరిత కాకతీయ హోటల్కు చేరుకోనున్న నితిన్ నబీన్ గిరిజన నాయకులు, సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో విజయ సంకల్ప సమ్మేళనంలో భాగంగా ఉమ్మడి జిల్లా బూత్ అధ్యక్షులు పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేస్తారు. సాయంత్రం భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్కు ప్రయాణమవుతారు. ప్రభుత్వం ఆమోదించిన నమూనా ప్రకారం నాణ్యతలో రాజీ లేకుండా గడువులోగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కళాశాల పనులు పూర్తి చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో 4 మండలాల్లో రెవెన్యూ భవనాల నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు మంజూరైనట్టు సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయ్ హరీష్ బాబు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశానికే వెన్నెముక లాంటి రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల పలు రాష్ట్రాలు పురోభివృద్ధి చెందుతున్నాయని, తెలంగాణలో కూడా అదే మార్పు జరగాలని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ఆకాంక్షించారు. వైమానిక, రక్షణ రంగాలకు సంబంధించిన అంతర్జాతీయ వ్యాపార సదస్సు ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 రేపటి నుండి జూలై 2వ తేదీ వరకు హైదరాబాద్లోని హైటెక్స్లో జరుగుతుంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:20. ఎస్, ఉత్సాహంగా మీ అందరు ఎదురు చూస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్, శుభ మధ్యాహ్నం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. ఎందుకు ఇంత ఉత్సాహం, సడన్ గా ఏంటి ఆనందం అంటారా? ఎందుకంటే ఇది మీ అందరితో మాట్లాడే సమయం, షో టైం. మన శ్రోతలందరికీ ఎంతో ఇష్టమైన క్విజ్ ప్రోగ్రామ్. మరి షో టైంలో ఎలా పాల్గొనాలి? 0402324 0852, 0402324 0852 ఇది మా వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి మేము అడిగే ప్రశ్నలకి మీకు కనుక జవాబులు తెలిస్తే పంపించేయండి. సో అస్సలు ఆలస్యం చెయ్యొద్దు, మరి మొదలు పెట్టేద్దాం మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైం. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలోని తొలి మ్యూజియం ఏది? భారతదేశంలోని తొలి మ్యూజియం ఏది? జవాబు తెలిస్తే 0402324 0852 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

నిజమేనా నిజమేనా అని వాళ్ళైతే బృందావనం సినిమాలో పాట పాడేసుకున్నారు. నిజంగానే షో టైం స్టార్ట్ అయిపోయింది. నేను ఫస్ట్ క్వశ్చన్ కూడా అడిగేశాను, షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైంలో తొలి ప్రశ్నగా నేను అడిగాను, భారతదేశంలోని తొలి మ్యూజియం ఏది? ఫస్ట్ అండ్ ఓల్డెస్ట్ మ్యూజియం ఇన్ ద కంట్రీ ఏంటో తెలుసా? ఇండియన్ మ్యూజియం. ఇది కోల్కతాలో ఉంది అండ్ 1814 అంటే 1814లో మొదలు పెట్టారు. దీంట్లోకి ఎంట్రీ ఇందులో చూడడం. మరి ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు? మేధావులు కదా మన వివిధ భారతి శ్రోతలు, అందరూ సరైన జవాబులే పంపించేశారు. ఖైరతాబాద్ నుంచి కేవీరావు, పిపిరావు, నందిపేట నుంచి రాకేశ్వరి, ద్యావానంద్ నుంచి శ్రీరామ్, నరేంద్ర వెంకట నరసయ్య, గీతాపూర్ నుంచి నాగేశ్వరరావు, అలాగే గీతానగర్ నుంచి చోడవరపు నాగేశ్వరరావు కూడా, చెంచిల్గూడ నుంచి పద్మావతి అండ్ నెమ్మని నుంచి పున్న వెంకటేశం, అంకుశాపురం నుంచి దూర్నాల సుదర్శన్, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, కౌకూర్ నుంచి సూర్యశ్రీ, గజ్వేల్ నుంచి వెంకటేష్, ధర్మసాగర్ నుంచి శైలజ వేణు, నిజామాబాద్ నుంచి మురహరి యశోద, ఉమ్మడి నుంచి జైనుద్దీన్, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, వీరందరూ సరైన జవాబులు పంపించారు. అలాగే ప్రవీణ్ కుమార్ నంద్యాల నుంచి కూడా.

స్టూడియో క్లాక్లో టైం మరి ఎవరి కోసం ఆగదు కదా. 1 గంట దాటి 33 నిమిషాలు మీరు వింటున్నారు షో టైం ఆకాశవాణి వివిధ భారతిలో. షో టైంలో ఎలా పాల్గొనాలి, మేము ఇప్పుడే వివిధ భారతిలో చక్కటి పాటలు వింటున్నామని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, వారి కోసం ఈ నంబర్ 0402324085204023258582 ఇది మా వాట్సాప్ నంబర్. మేము అడిగిన ప్రశ్నలకి జవాబులు ఈ నంబర్కి పంపించేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈగ సినిమా గుర్తుందా, నాని సమంత నటించారు కదా, ఈ సినిమాలో కిచ్చా సుదీపాకు డబ్బింగ్ చెప్పింది ఎవరు? జవాబు తెలిస్తే 0402324085 వాట్సాప్ చేసేయండి.

0: అంటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి రెండో ప్రశ్నగా నేను అడిగాను, ఈగ సినిమాలో కిచ్చా సుదీపాకు డబ్బింగ్ చెప్పింది ఎవరు అని చెప్పి అందరు శ్రోతలు సరైన జవాబే పంపించారు. వారు స్వయంగా తనకు తానే అంటే సుదీప్ గారే తనకు తాను డబ్బింగ్ చెప్పుకున్నారు. అన్ని రిలీజ్ అయిన అన్ని భాషల్లో వీరే డబ్బింగ్ చెప్పడం జరిగింది. మరి రైట్ ఆన్సర్స్ ఎవరు పంపారు? కర్నూలు నుంచి బ్రహ్మయ్య, సికింద్రాబాద్ నుంచి సిరిమల్లి రఘు, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, బెల్లంపల్లి నుంచి ఆడిపు సంతోష్ కుమార్, పెడన నుంచి అప్పలరాజు, పొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్యాస్, అలాగే శాపల్లి నుంచి శ్రీనివాస్, కల్వకుర్తి నుంచి కళ్యాణ్, హైదరాబాద్ నుంచి ప్రవీణ్, వెల్లుల నుంచి జాప, భూమేశ్వర్, పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నుంచి నిజాంపేట నుంచి గణేష్, వేదవతి అండ్ ఇంకా కొంతమంది జవాబులు పంపించేస్తున్నారు. ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్, కళావతి, ఇంకా ఆశిష్ రాజు, శ్రీమాన్ శర్మ ఆర్మూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. సో వీరందరూ ఈరోజు సెకండ్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్స్ పంపించేశారనమాట.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

స్టూడియో క్లాక్ లో టైం 1 గంట దాటి 45 నిమిషాలు. మీరు వింటున్నారు షో టైం ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ రేడియో సఖి అనుపమ. మరి షో టైం లో ఎలా పాల్గొనాలో అందరికీ మరోసారి గుర్తు చేసేస్తున్నాను. 0402324 0852, 0403 24 0852, ఇది మా వాట్సాప్ నంబర్. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినేయండి. మరి మనందరం పొద్దున లేవగానే 5:53 నుంచి వివిధ భారతిని ట్యూన్ చేసేసి పెట్టేసుకుంటాం కదా. మరి అలాంటి వివిధ భారతి హైదరాబాద్ కేంద్రం ఎప్పుడు మొదలైంది? జవాబు తెలిస్తే 0402324 0852కి వాట్సాప్ చేసేయండి.

షో టైంలో కాస్త ఈరోజు శ్రోతలు ఈ ప్రశ్నకి తికమక పడిపోయారు. నేను అడిగిన ప్రశ్న ఏంటి, వివిధ భారతి హైదరాబాద్ ఎప్పుడు మొదలైంది? ఎప్పుడో తెలుసా, మార్చ్ 21, 1971 మార్చ్ 21, 1971. ఆ రోజు నుంచి వివిధ భారతి ప్రసారాలు మొదలైనాయి. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపారో తెలుసా? బెంగళూరు నుంచి డాక్టర్ శ్రీపతి బాబు, హైదరాబాద్ నుంచి విజయ్ కుమార్, యాప్రల్ నుంచి సంతోష్ కుమార్, గీతానగర్ నుంచి రమాదేవి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్, హుడా కాలనీ నుంచి విజయ్ కుమార్ అండ్ మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడ నుంచి, అలాగే ఇంకా కొంతమంది మాత్రమే సరిగ్గా జవాబులు పంపించేశారు సులోచన కరీంనగర్ నుంచి. వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: Industry leaders at the Athens Chamber of Commerce and Industry, covering infrastructure, digitalization and defense, and food and agriculture. Former Bangladesh Prime Minister Sheikh Hasina has said she will return to Bangladesh before the end of this year, despite facing legal cases, a death sentence and a ban on the political activities of the Awami League, raising fresh questions over the exclusion of one of the country's largest political parties from the political process. In an interview with a TV channel, Hasina described the cases against her as politically motivated and accused the current authorities of using the judiciary to eliminate the Awami League from Bangladesh's political landscape. Hasina's remarks came as the Awami League observed its 77th founding anniversary amid a nationwide ban on its activities and extensive security measures. China has imposed new export controls on 40 Japanese entities, accusing them of contributing to Japan's remilitarization as tensions between the two countries continue to rise. China's Commerce Ministry placed 20 entities on an export control list. In the knockout stage of the FIFA World Cup, Canada beat South Africa 1-0 for its first knockout match victory at Los Angeles in the United States. Stephen Eustachio of Canada scored the goal in the second minute of second half stoppage time. Co-hosts Canada hung on with strong defensive play in the final minutes and advanced to face the Netherlands or Morocco in Houston on Saturday, July the 4th. The India Meteorological Department, IMD, has forecast heavy to very heavy rainfall over sub-Himalayan West Bengal and Sikkim till tomorrow. The Met Department also predicted heavy rainfall over Arunachal Pradesh, Assam, Meghalaya, Kerala and Mahe till Wednesday. And now before we end the bulletin, the headlines once again. President Draupadi Murmu to present gallantry awards at Rashtrapati Bhavan in New Delhi this evening. Three-decade pending Yamuna water-sharing project between Haryana and Rajasthan gets approval today. Supreme Court refuses urgent hearing on PIL seeking court-monitored probe into alleged financial irregularities in Ram Mandir donations case. CBSE exempts current class 10th batch from three-language policy. Government introduces improvement notice mechanism to promote ease of doing business. SIR set to begin in Delhi tomorrow. And in FIFA World Cup, Canada beat South Africa 1-0 in first knockout match at Los Angeles. With that, we end the midday news.
1: Akasivani Vivid Bharati Kendram Studio la samyam 2 gantala 15 nimshalu marikonni kshanallo shakti sili.
2: ఒరే నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
1: ఆకాశవాణి వివిద్ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2 గంటల 16 నిమిషాలు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు మీ రేడియో సఖి అనుపమతో. ఈరోజు ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం? బతకడమే ఒక ఛాలెంజ్, క్షణక్షణం జీవితమే ఒక సవాల్. అలాంటప్పుడు బతకడానికే ప్రాధాన్యత ఇస్తాం, కానీ చదువు చదువా బతికుంటే చూద్దాం, అయినా మన ఇంటా వంటా లేదు చదువు అన్న వారే, అలాంటి వారే మా పిల్లల్ని చదివిస్తాం అనేట్టు చేసిన ఒక కాంతి కిరణం, ఒక వెలుగు రేఖ గురించి ఈరోజు శక్తిశీలిలో మాట్లాడుకుందాం.

పద్మశ్రీ డాక్టర్ బుద్రి తాతి. ఎవరు ఈవిడ, ఏ ఊరు, అసలు ఈరోజు మనం శక్తిశీలిలో ఎందుకు మాట్లాడుకుంటున్నామనంటారా? ఒరిస్సాలో పుట్టిన బుద్రి తాతి గారికి తన గమ్యం చాలా చిన్న వయసులోనే కనిపించిందని చెప్పాలి. ఎటు చూసినా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పేదరికంతో పాటు నిరక్షరాస్యత, అంతేకాదు అసాంఘిక శక్తుల నుంచి ప్రాణభయం, బయట ప్రపంచం ఒకటుంటుంది అని చెప్పి తెలియని అమాయకత్వం. మరి ఏం చేశారు?

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: శక్తిశీలిలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం పద్మశ్రీ డాక్టర్ బుద్రి తాతి గారి గురించి. ఒరిస్సాలో పుట్టిన బుద్రి తాతి గారికి తన గమ్యం చిన్నప్పటి నుంచి తెలిసిందని ఇందాక చెప్పాను కదా. 15 సంవత్సరాల చిన్నారి, ఒక టీనేజర్, చంకన చేతి సంచి, ఆ సంచిలో పుస్తకం, బయట ప్రపంచానికి ఈ విజ్ఞానమే ఒక తాళం చెవి అని చూపాలన్న ఆసక్తితో నడవడం మొదలుపెట్టింది. అలా 4 దశాబ్దాల పాటు నడుస్తూనే ఉంది, గ్రామస్తులను అర్థిస్తూనే ఉంది. దేనికి చెప్తాను.

ఒక 15 సంవత్సరాల చిన్నారి 4 దశాబ్దాల పాటు నడుస్తూనే ఉంది అని ఇందాక చెప్పాను. మరి గ్రామస్తులని ఏమర్థించిందో తెలుసా? మీ పిల్లలని చదివించండి. చదువే అభివృద్ధికి దారి అని చెప్తే మొహం మీద తలుపులు వేసిన ఉదంతాలే ఎక్కువ. కానీ బుద్రి తాతి పట్టు వదల్లేదు. తను చదువుకుంటూనే అందరినీ బతిమాలి బుజ్జగించేది. అంతేకాదు, తన ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో ఒక చిన్న స్కూల్ తెరిచింది. ముందు ఒక్కతే చిన్నారి భయపడుతూ చేరింది. బుద్రి ఆడించే ఆటలు, చెప్పే కబుర్లు మెల్లగా అందరి మనసుల్ని నిద్రలేపాయి. హానిలేదు, మన పిల్లల్ని చదివిద్దామన్న ఆలోచన మెల్లిమెల్లిగా అందరిలో చైతన్యం తీసుకొచ్చింది.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: బస్తర్ అడవి గిరిజనులతో అమాయకమైన ప్రజలతో ఉన్న ప్రాంతం. మారుమూల పల్లెలకు రోజుకి 5-6 గంటలు నడిచి నిద్ర ఆహారం అన్నిటినీ మర్చిపోయి కేవలం సాటి గిరిజనుల్లో అక్షరజ్యోతి వెలిగించాలన్న తపనతో నిస్వార్థంగా నడిచిన బుద్రి తాతికి నేడు అందరూ ఎర్రతివాచి వేసి గౌరవిస్తున్నారు. కానీ ఈ గొప్పతనం గౌరవం కోసం కాదు నేను కష్టపడుతుంది. కేవలం బస్తర్ చుట్టుపక్కల గ్రామాలే కాదు, దేశమంతా అక్షరాస్యతతో వెలగాలి కదా అని అంటారు బుద్రితాతి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఆకాశవాణి వివిధ భారతిలో ఈరోజు శక్తిశిలిలో మనం మాట్లాడుకుంటున్నాం డాక్టర్ బుద్రి తాతి గారి గురించి. మరి వీరు అడవుల్లోకి వెళ్లి గిరిజనులందరిలో చైతన్యం తీసుకొచ్చి వారందరికీ చదువు అనే అక్షర జ్యోతి వారిలో వెలిగించారు. ఇంట్లో ఉండే ఆడవాళ్లకి టైలరింగ్, బుట్టలు అల్లడం ఇలాంటివన్నీ నేర్పించారు బుద్రి తాతి. మీరు వంటకి, పిల్లల్ని కనడానికి తప్ప ఎందుకు పనికి వస్తారు, దేనికి పనికిరారు అన్న ఈసడింపులను నేడు ఆ గిరిజనులు స్వయం ప్రతిపత్తి సాధించి తమ కాళ్లపై తాము నిలబడి కొంత డబ్బు సంపాదించుకునే మార్గం చూపింది మరెవరో కాదు మా బడి దీది పెద్దక్క బుద్రి తాతినే అంటారు అందరూ. మాకు ఆమె ఒక ఆశాజ్యోతి అని కూడా కళ్లల్లో నీళ్లు నింపుకుని ఆనందంతో చెప్తారు ఆ ప్రాంతవాసులందరూ.

ఇలా ఊరూరు ఇల్లిల్లు తిరిగి 40 సంవత్సరాల పాటు తిరిగిన బుద్రి తాతయ్యకి నెల నెల జీతం ఉంటుందేమో అని అనుకోకండి. నిస్వార్థమైన జ్ఞానజ్యోతి డాక్టర్ బుద్రి తాతయ్య కొవ్వొత్తి తాను కరుగుతూ ప్రపంచానికి కాంతి అందించినట్టుగా తాను కష్టపడి అందరిలో అవగాహన తీసుకొచ్చి అక్షరజ్యోతి వెలిగించి అక్షరాస్యతను పంచిన వెలుగుల సరస్వతి డాక్టర్ బుద్రి తాతయ్య. ఈ అసామాన్యమైన స్త్రీమూర్తి సేవలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. శుభాభినందనలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై వరంగల్ ఆకాశవాణి సాయంకాలం ప్రసారాలకు శ్రోతలందరికీ స్వాగతం. మా సాయంకాలం ప్రసారంలో ముందుగా విందాం చిత్రసీమ తెలుగు సినీ గీతాలు.

చిత్రసీమలో ముందుగా వినబోయే పాట సింహాసనం చిత్రం నుండి బప్పిలహరి సంగీత సారథ్యంలో రాజా సీతారాం పి సుశీల పడిన పాట గీత రచన వేటూరి.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట ఆత్మబంధం చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన పాట. గీత రచన సిరివేణెల, సంగీతం ఎంఎం కీరవాణి.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి రచన, సంగీతం రాజ్కోటి, చిత్రం వేటగాడు.

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 918 92 91 642.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతారు.

శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట డిటెక్టివ్ నారద చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన పాట. గీత రచన వంశీ, సంగీతం ఇళయరాజా.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట ధర్మచక్రం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన చంద్రబోస్ రచన సంగీతం ఎంఎం కిరవాణి.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట లయన్ చిత్రం నుండి. విజయప్రకాష్, ప్రణవి, శ్రీనివాస శర్మ పడిన పాట. గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం మణిశర్మ.

0: ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
2: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
2: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
2: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
2: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
3: శ్రోతల ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై వరంగల్ ఆకాశవాణి ప్రసారాలు వింటున్నారు. ఆకాశవాణి నిలయంలో సమయం 5:41. ఈ సమయంలో మీరు వింటున్నారు చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు. ఇప్పుడు వినబోయే పాట మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రం నుండి సిడ్ శ్రీరామ్ పాడిన పాట. గీత రచన శ్రీమణి, సంగీతం గోపి సుందర్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి

రాజు వెడ్స్ రాంబాయి చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి జయశ్రీ పాడిన పాట, గీత రచన మిట్టపల్లి సురేందర్, సంగీతం సురేష్ బొబ్బిలి.

మిస్టర్ బచ్చన్ చిత్రం నుండి సమీర భరద్వాజ్ శ్రీరామచంద్ర పడిన పాట, గీత రచన భాస్కర్ భట్ల, సంగీతం మిక్కీ జెమేయర్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట పవర్ చిత్రం నుండి. సూరజ్ మాళవిక పాడిన పాట, గీత రచన కృష్ణ చైతన్య, సంగీతం థమన్.

చిత్రసీమలో చివరిగా వినబోయే పాట హుషారు చిత్రం నుండి సిడ్ శ్రీరామ్ పాడిన పాట. గీత రచన కిట్టు విశ్వప్రగడ, సంగీతం రాధన్.

మీరు విన్న ఆ పాటతో ఈనాటి చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయముల సమయం 6:20. ఇప్పుడు విందాం ఒక దేశభక్తి గీతం.

సాయంత్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు, అనంతరం ప్రాంతీయ వార్తలు కూడా వింటారు. ఇప్పుడు వినండి ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: The Indian Embassy in Venezuela said an Indian medical team comprising experienced doctors has established a camp at the international La Rinconada racetrack in Caracas. It said the medical camp is now fully operational and services are open 24/7. Benchmark domestic equity indices ended almost 0.5% down today. Sensex fell 372 points to close at 76,728, while Nifty also dropped to settle at 23,946. And that is the end of this news bulletin.
1: Akashavani, samayam 6 gantala 10 nimishalu, ippudu telugulo prantiya vartalu vintaru.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ అన్నారు. కాగా నెరవేర్చని మేనిఫెస్టో అమలు విషయంలో కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. ప్రతిష్టాత్మక మూసి పునరుజ్జీవన ప్రాజెక్టు హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా మారుస్తుందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. హ్యామ్ రోడ్లు తెలంగాణ మౌలిక సదుపాయాల రూపురేఖలను మారుస్తాయని రాష్ట్ర రహదారుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. 2034 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $1 trillion, 2047 నాటికి $3 trillion లక్ష్యంగా పెట్టుకుని ఒక ప్రతిష్టాత్మక ప్రణాళికను తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్లు శ్రీధర్బాబు ఈరోజు ప్రకటించారు. ముఖ్యాంశాలు వివరంగా. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్మును భారత రాష్ట్రపతిగా నియమించడాన్ని చారిత్రాత్మక నిర్ణయంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ప్రముఖంగా ప్రస్తావించారు. హన్మకొండలో గిరిజన సంఘ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం 5 గిరిజన వర్గాలను ఎస్టీ జాబితాలో చేర్చిందని పేర్కొన్నారు.
3: తెలంగాణ కో ఏక ఐసీ సర్కార్ దేంగే జో రాష్ట్రవాద్ కే విచారో సే ఖడా హోగా ఔర్ జిస్కీ జరే హమారీ భారతీయ సంస్కృతి ఔర్ జో హమారీ విచార్ రహీ హై ఉస్ విచార్ ఔర్ సంస్కృతి సే హమ్ తెలంగాణ కే వికాస్ కో నయా ఆయామ్ దేంగే. హర్ నయే మతదాతా కో మతదాతా సూచీ మే నామ్ జోడ్నే కా కామ్ హమే కర్నా హై. హమే కేంద్ర కీ యోజనాఓ కో నిశ్చిత రూప్ సే జనతా తక్ పహుంచానే కా ఉస్కీ జాన్కారీ పహుంచానే కా కామ్ హమే కర్నా హై.
2: ఇదే సభలో పాల్గొన్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ గిరిజనులకు వారి జనాభా నిష్పత్తి ఆధారంగా 10% రిజర్వేషన్ అవసరమని పేర్కొన్నారు. కాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ నెరవేర్చని మేనిఫెస్టో హామీల విషయంలో కాంగ్రెస్ నాయకులు నిలదీయాలని వరంగల్ ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్లో భారతీయ జనతా పార్టీకి స్థానికంగా ఎమ్మెల్యేలు ఎంపీలు లేనప్పటికీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతం మౌలిక సదుపాయాల అభివృద్ధికి సుమారు 17,000 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, ఈ చారిత్రాత్మక నగరం అభివృద్ధికి తన నిబద్ధతను చాటుకుందని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కొద్దిమంది మాత్రమే ప్రయోజనం చేకూర్చేందుకు ఆర్థిక సామాజిక దోపిడీ ద్వారా తెలంగాణను నాశనం చేసిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆరోపించారు. జమాలపురం ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం సంపన్న రాష్ట్రాన్ని 28 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిందని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి సారించిందని తెలుపుతూ 22,500 కోట్ల రూపాయలు విలువైన 4.5 లక్షల ఇందిరం ఇళ్లను మంజూరు చేయడం, ఆలయ అభివృద్ధికి 2,216 కోట్ల రూపాయలు కేటాయించడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు.
4: రైతు భరోసా రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమంగా వెదర్ ఫోర్కాస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దానికి అనుగుణంగా ఒక డ్రై స్పెల్ కనీసం 1-2 రోజులు ఉండేటట్టుగా చూసుకొని ఈ సభని నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయం చేయడం జరిగింది.
2: ప్రతిష్టాత్మక మూసి పునరుజ్జీవన ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తుందని, హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా మారుస్తుందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలో ఉన్నత అధికారులతో భూసేకరణ పునరావాసంపై సమీక్ష జరిపిన మంత్రి అభివృద్ధిని మానవత్వంతో సమతుల్యం చేయాలని చెప్పారు. ఈ ప్రాజెక్టు ప్రజలకు హాని కలిగించకుండా కాలుష్యాన్ని అరికట్టడం, వరదలను నియంత్రించడం, ఆర్థిక పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన హామీ ఇచ్చారు. ఓటర్ల జాబితా సవరణలు సర్వసాధారణమే అయినప్పటికీ గత ప్రభుత్వాలు, ఎన్నికల సంఘాలు అర్హులైన ఓటర్లను ఎన్నడూ తమ హక్కులను కోల్పోకుండా చూసుకున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యంగా ప్రస్తావించారు. సవరణల ముసుగులో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష ఓట్లను ఎంపికగా తొలగిస్తోందని ఆయన ఆరోపించారు. హుస్నాబాద్లోని 61,000 ఓట్లతో సహా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి ఓట్లు ప్రస్తుతం ధృవీకరించలేదని పేర్కొంటూ బూత్ స్థాయి అధికారులకు సహకరించాలని ఆయన పౌరులను కోరారు. హ్యామ్ రోడ్లు తెలంగాణ మౌలిక సదుపాయాల రూపురేఖలను మారుస్తాయని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.

అన్నారు. నల్గొండ ఎంపీ కుందు రఘువీరారెడ్డి క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, పటిష్టమైన రహదారి మౌలిక సదుపాయాలు గ్రామీణ పట్టణ అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు స్థానిక ఉపాధిని సృష్టించే పరిశ్రమలను ఆకర్షిస్తాయని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2034 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $1 trillion, 2047 నాటికి $3 trillion లక్ష్యంగా పెట్టుకుని ఒక ప్రతిష్టాత్మక ప్రణాళికను తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ఈరోజు ప్రకటించారు. పరిపాలనలో మహిళా నేతృత్వంలోని స్వయం సహాయక బృందాలతో సహా క్షేత్రస్థాయి పరిశ్రమల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం చేర్చడం ద్వారా స్థూల జాతీయ ఉత్పత్తికి రాష్ట్ర వాటాను 10% పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన అన్నారు. విధానాల కొనసాగింపులో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రముఖంగా ప్రస్తావన చేస్తూ రియల్ టైం ట్రాకింగ్తో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0 మార్పిడి జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన ఢిల్లీలో వీబీజీ రామ్జీ చట్టం అమలుపై ఉన్నత స్థాయి సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం సందర్భంగా మంత్రి సీతక్క ఈ చట్టంపై తెలంగాణకు ఉన్న నిర్దిష్ట అభ్యంతరాలను వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ నిర్వహించిన 40వ ఒలింపిక్ డే రన్ 2026కు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరుగును జెండా ఊపి ప్రారంభించి పాల్గొన్న వారితో కొద్దిసేపు కలిసిన గౌడ్, క్రమశిక్షణ, ఐక్యత, ఆరోగ్యమైన జీవనం అనే ఒలింపిక్ స్ఫూర్తిని అందరూ అలవర్చుకోవాలని కోరారు. ఫ్రెంచ్ కాన్సుల్ జనరల్ మేర్ లామి డిప్యూటీ కాన్సుల్ పాస్కల్ లోరియో పర్యాటక సంస్కృతి వారసత్వ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చించడానికి సచివాలయంలో తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిశారు. ఫ్రాన్స్లో తెలంగాణ ఘనమైన వారసత్వాన్ని ప్రోత్సహించడానికి ఫ్రెంచ్ సహకారాన్ని మంత్రి వారిని కోరడంతో పాటు సాంస్కృతిక మార్పిడిని మరింత బలోపేతం చేయడానికి ఒక ఉమ్మడి బృందాన్ని ప్రతిపాదించారు. వర్షాల కారణంగా మదిరిలో రద్దయిన రైతు ఆశీర్వాద సభను రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో రైతు భరోసా పంపిణీ సదస్సుగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధికారులు వెంటనే దీనికి ఏర్పాట్లు చేయాలని సూచించగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల రైతులు తమ తమ రైతు వేదికల నుంచి ఇందులో పాల్గొంటారు. హైదరాబాద్లోని జీఎంఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్లో ఫిరాన్ టెక్నాలజీ గ్రూప్ కార్పొరేషన్ మొట్టమొదటి భారతీయ తయారీ కేంద్రాన్ని ప్రారంభించినట్లు జీఎంఆర్ హైదరాబాద్ ఏవియేషన్ SEZ లిమిటెడ్ ప్రకటించింది. కెనడా, అమెరికా, చైనా తర్వాత FTG తన 4వ గ్లోబల్ హబ్గా విస్తరిస్తున్న కారణంగా అత్యంత ఖచ్చితమైన ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్లో భారత్కు పెరుగుతున్న ప్రాముఖ్యతను తెలియజెప్తోంది. కార్పొరేట్ యాజమాన్యంలోని అవినీతిని అరికట్టడానికి ఇంజనీరింగ్ బి కేటగిరీ సీట్లకు ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సోమవారం హైదరాబాద్లోని మసాబ్ ట్యాంక్లో ఉన్న ఉన్నత విద్యామండలి కార్యాలయం బయట AISF కార్యకర్తలు నిరసన చేపట్టారు. దీంతో నిరసనలో పాల్గొన్న పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్మూర్లో ఇటీవల చేసుకున్న ఘటనలపై తక్షణమే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని ఎమ్మెల్యే పైడి రాగేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆర్మూర్లో హిందువుల ఐక్యతా ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆయన్ను పోలీసులు బిక్కనూర్ టోల్ ప్లాజా వద్ద అడ్డుకుని కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ తన సొంత నియోజకవర్గానికి తను వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజావాణి దరఖాస్తులను సంబంధిత శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ నిబంధనల మేరకు సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. ఈ మేరకు నేడు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించి 101 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి మండలంలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ ఈరోజు పరిశీలించారు. BLOలు ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ప్రతి ఓటరుకు SIR ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని, దరఖాస్తులను భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పూర్తి స్థాయి పారదర్శకతో పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు తావివ్వద్దని అధికారులను ఆదేశించారు. అనంతరం ములకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవలు, మందుల లభ్యత, పరిశుభ్రత, సిబ్బంది హాజరు తదితర అంశాలను పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ అన్నారు. కాగా నెరవేర్చని మేనిఫెస్టో అమిషన్ విషయంలో కాంగ్రెస్ నాయకులు నిలదీయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. ప్రతిష్టాత్మక మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు హైదరాబాద్ను ప్రపంచస్థాయి నగరంగా

0: మారుస్తుందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. హ్యామ్ రోడ్లు తెలంగాణ మౌలిక సదుపాయాల రూపురేఖలు మారుస్తాయని రాష్ట్ర రహదారుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. 2034 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 1 ట్రిలియన్ డాలర్లుగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లుగా లక్ష్యంగా పెట్టుకుని ఒక ప్రతిష్టాత్మక ప్రణాళికను తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దొద్దిల్లు శ్రీధరబాబు ఈరోజు ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శ్రోతలు వింటున్నారు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్పై వరంగల్ ఆకాశవాణి ప్రసారాలు. ఇప్పుడు విందాం ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈరోజు మరియు రేపు మీకోసం అందించనున్న కార్యక్రమాల వివరాలను ప్రసార విశేషాల్లో. ముందుగా ఈ సాయంకాలం 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం ఉంటుంది. 7:00 ఉద్యోగ వాణి, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 ప్రసారమయ్యే పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో పశువులకు వ్యవసాయ వ్యర్థ పదార్థాల ద్వారా దాణా తయారు చేసుకోవడం అన్న అంశంపై మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జె సాయికిరణ్ గారితో పరిచయం ఉంటుంది. అనంతరం పసుపు పంట సాగులో అనుభవాలు తెలియజేస్తారు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగారం గ్రామ యువ రైతు వి రామారావు గారు. వీరిని మనకు పరిచయం చేస్తున్నవారు శ్రీ మోత చిరంజీవి. 7:45 వికసిత భారత్, 8:00 మనోరంజని, 9:00 న్యూస్ సెట్ 9, 9:15 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 10:00 మధుర గీతాలు. ఇవి వరంగల్ ఆకాశవాణి ఈ పూట మీకు అందించనున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపు అనగా మంగళవారం ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం ఉంటుంది. 6:40 దేశభక్తి గీతం, 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు. 6:55 ప్రసార విశేషాలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు. రేపు 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఆరోగ్యామృతం శీర్షికన అత్యవసర పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ ఆవశ్యకత గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ వద్దిరాజు రాకేష్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. అనంతరం 7:55 అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం సందర్భంగా శ్రీ దుప్పటి మొగిలి గారి ప్రసంగం ఉంటుంది. 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది, 9:00 చిత్రసీమ. ఇక రేపు ఉదయం 10:00 మధ్యాహ్నం 3:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు వింటారు. మధ్యాహ్నం 3:00 వివిధ భారతి వాణిజ్య కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఇక రేపు సాయంకాలం 5 గంటలకు చిత్రసీమ, 6 గంటలకు దేశభక్తి గీతం, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, 6 గంటల 20 నిమిషాలకు ప్రసార విశేషాలు, 6 గంటల 25 నిమిషాలకు సమాచార దర్శిని, 6 గంటల 30 నిమిషాలకు యువవాణి యువజనుల కార్యక్రమం ఉంటుంది, 7 గంటలకు ఉద్యోగవాణి, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు, 7 గంటల 15 నిమిషాలకు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం సమర్పించు కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ఉంటుంది. రేపటి కార్యక్రమంలో వింటారు పాడి పశువుల్లో పునరుత్పత్తి సమస్యలు, చికిత్స నివారణ చర్యల గురించి మామునూరు పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె అనిల్ కుమార్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం. వీరిని మనకు పరిచయం చేస్తున్నవారు శ్రీ మోడ చిరంజీవి. అనంతరం సహజ సిద్ధంగా నాటుకోళ్ల పెంపకంలో అనుభవాలు తెలియజేస్తారు హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల గ్రామ నాటుకోళ్ల పెంపకదారు.

వాడు శ్రీ పి సంపత్ కుమార్. వీరిని మనకు పరిచయం చేస్తున్న వారు డాక్టర్ మోటే చిరంజీవి. 7:45 వికసిత భారత్, 8:00 మనోరంజని, 9:00 News@9, 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 10:00 మధుర గీతాలు. ఇవి వరంగల్ ఆకాశవాణి ఈ పూట మరియు రేపు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాల్లో తెలుసుకున్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు వినండి సమాచార దర్శిని.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు వినండి సమాచార దర్శిని.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: శ్రోతలకు గమనిక. రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఆరోగ్యామృతం శీర్షికన అత్యవసర పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ ఆవశ్యకత గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఒద్దిరాజు రాకేష్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: చిన్న చిన్న వాటికి కూడా, అంటే చిన్న చిన్న వాటికి కూడా మనం యూటిలైజ్ చేసుకుంటూ సంవత్సరం మొత్తంలో ఏ జబ్బు వచ్చినా అది యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంటుందా?
2: అన్నిటికీ పనిచేస్తుంది. పాలసీ విచ్ కవర్స్ టు ద హెల్త్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఆఫ్ 4 ఫర్ 1 lakh rupees, 1 lakh rupees పేరు మీద చిన్న మొత్తంలో. మనం అదేదో పెద్ద ఖర్చు చేసింది కాదు. ఇవాళ ప్రతి ఒక్కరం ఫోన్ మాట్లాడుతున్నాం, ఇంట్లో 4 ఉంటే 2 స్మార్ట్ ఫోన్లు వాడే పరిస్థితి. లిటరల్గా కూడా తీసుకుంటే బీపీఎల్ అనండి, మధ్యతరగతి అనండి, హై ఇన్కమ్ గ్రూప్ అనండి. సో ఆ అయ్యే సిమ్ ఖర్చు కింద మనం భరించుకుంటే 2 నెలల సిమ్ ఖర్చు ఈజ్ ఈక్వలెంట్ టు యువర్ ఇన్సూరెన్స్. సో అంత తక్కువలో దెర్ ఆర్ పాలసీస్ వేర్ పీపుల్ కెన్ గో.
0: డాక్టర్ ఒద్దిరాజు రాకేష్ గారితో పూర్తి పరిచయ కార్యక్రమం రేపు వినండి. ఆరోగ్యామృతం కార్యక్రమంలో ఉదయ తరంగిణి 7:15 వీరిని మనకు పరిచయం చేస్తున్నవారు శ్రీ ఇల్లెందుల రవికుమార్. అత్యవసర పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ ఆవశ్యకత గురించి ఇంటర్వ్యూ. అలాగే రేపు అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం. అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 7:55 శ్రీ దుప్పటి మొగిలి గారి ప్రసంగం ఉంటుంది.
3: మన రహస్యాలకు తాళము చెవి లాంటివి గ్రహశకలాలు ఎక్కడ ఉంటాయి? ముఖ్యంగా అంగారకుడు మరియు గురుడు అనే ఈ 2 గ్రహాల మధ్య ఉన్న ఆస్టరాయిడ్స్ బెల్ట్స్లో ఈ లక్షలాది గ్రహశకలాలు ఉన్నాయి. కానీ ఇందులో కొన్ని గ్రహశకలాలు తమ కక్షలు మారుతూ భూమికి దగ్గరగా వస్తుంటాయి.
0: ఈ పూర్తి ప్రసంగం రేపు 7:55 వినవచ్చు. అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం సందర్భంగా శ్రీ దుప్పటి మొగిలి గారి ప్రసంగం. శ్రోతలు గమనిక విన్నారు.
4: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
5: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
4: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
5: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
4: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
5: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
4: వరంగల్ చుట్టూ

0: 40 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 మెగాహెర్ట్స్ పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
1: సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:31. ఇప్పుడు వినండి జానపద సంగీత కార్యక్రమంలో సత్యవతి ఆలపించిన జానపద గేయాలు.

0: శ్రోతలు జానపద సంగీత కార్యక్రమం వింటున్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్స్, సర్దార్ పాపారాయుడు, లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్స్, సర్దార్ పాపారాయుడు, లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
2: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
2: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
2: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
2: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శ్రోతలు జానపద సంగీత కార్యక్రమంలో వి సత్యవతి గారు ఆలపించిన జానపద గీతాలు వింటున్నారు.

0: మీరింతవరకు ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో వి సత్యవతి గారు ఆలపించిన జానపద గేయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉద్యోగవాణి, ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం.
1: ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ తన పరిధిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన వివిధ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఎలక్ట్రికల్

0: విభాగంలో 167, సివిల్ విభాగంలో 23, టెలికాం విభాగంలో 10 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 200 ఖాళీలు. అభ్యర్థులు పోస్ట్ ని అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బిఇ లేదా బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు జులై 1, 2026 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apvidyutrecruitment.apcfss.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జులై 2, 2026. ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో 135 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఖాళీలను కూడా ఎలక్ట్రికల్, టెలికాం, సివిల్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా ఎలక్ట్రికల్ విభాగంలో 128, సివిల్ విభాగంలో 3, టెలికాం విభాగంలో 4, మొత్తం 135 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఏఐసిటిఈ లేదా యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బిఇ లేదా బీటెక్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు జులై 1, 2026 నాటికి 18 నుండి 42 మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ aptransco.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జులై 2, 2026. మరొక ఉద్యోగ సమాచారం. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ తన పరిధిలో గల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఎలక్ట్రికల్ విభాగంలో 125, సివిల్ విభాగంలో 6, టెలికాం విభాగంలో 4, మొత్తం 135 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇవి సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ పరిధిలో గల ఖాళీలు. అభ్యర్థులు పోస్ట్ ని అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బిఇ లేదా బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు జులై 1, 2026 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apspdcl.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జులై 2, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ 5 ద్వారా వివిధ ఎయిమ్స్ మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్ బి మరియు గ్రూప్ సి నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1484 ఖాళీలు. ఇందులో భాగంగా డైటీషియన్, అసిస్టెంట్ డైటీషియన్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, టెక్నీషియన్, స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, క్యాషియర్, ఓటీ అసిస్టెంట్, రేడియోగ్రాఫర్, ఈసీజీ టెక్నీషియన్, మెకానిక్ ఇంకా తదితర ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్ట్ ని అనుసరించి 10th సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, ఎంఎస్సీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ, పీజీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. కొన్ని ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థుల వయసు పోస్టును బట్టి 18 నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ aimsexams.ac.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జులై 3, 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీ

లోని రాష్ట్రపతి భవన్లో 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ రన్నర్అప్గా నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. ఎయిర్ మార్షల్ తరుణ్ చౌదరి, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నే, లెఫ్టినెంట్ జనరల్ వికాస్ రోహెల్లా, లెఫ్టినెంట్ జనరల్ హర్బిందర్ సింగ్ వాద్రా, లెఫ్టినెంట్ జనరల్ మోహిందర్ పాల్ సింగ్లు అతి విశిష్ట సేవా మెడల్ అందుకున్నారు. సరిహద్దుల్లో ఉగ్రవాదం, తిరుగుబాట్లను అణిచివేయడంలో సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు చూపిన అసాధారణ ధైర్య సాహసాలకు గుర్తింపుగా ఈ అవార్డులు అందజేశారు. వైమానిక, నౌకాదళ కార్యకలాపాలు, మానవతా దృక్పథంతో చేపట్టిన సహాయక చర్యల్లో ప్రదర్శించిన అసమాన శౌర్యాన్ని కూడా ఈ సందర్భంగా పురస్కారాలతో గౌరవించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రభృతులు పాల్గొన్నారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. బ్రిక్స్ వాణిజ్య పరిశ్రమల సమాఖ్య ప్రతినిధి బృందం ఈరోజు న్యూఢిల్లీలో మంత్రితో సమావేశమైంది. ఇన్నోవేషన్, స్టార్టప్లు, ఎమర్జింగ్ టెక్నాలజీస్, పరిశోధనల్లో బ్రిక్స్, బ్రిక్స్ ప్లస్ దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, అంతరిక్షం, బయోటెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, డీప్ టెక్నాలజీ రంగాల్లో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు. భారతదేశ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిర్దిష్ట ప్రతిపాదనలతో కలిసి పనిచేయాలని బ్రిక్స్ ప్రతినిధి బృందాన్ని కోరారు. తన సీషెల్స్ పర్యటన ఎంతో ఫలప్రదంగా సాగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సీషెల్స్ 50వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. తమపై చూపిన ఆదరాభిమానాలకు గాను సీషెల్స్ అధ్యక్షులు డాక్టర్ ఫ్యాట్రిక్ హెర్మనీకి, అక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు మోదీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గత 50 ఏళ్లుగా ఇరుదేశాల మధ్య నమ్మకం, పరస్పర పురోగతితో సంబంధాలు కొనసాగాయని, రాబోయే 50 ఏళ్లు ఆవిష్కరణలు, సుస్థిరత, ఉమ్మడి శ్రేయస్సుకు చిహ్నంగా నిలుస్తాయని సామాజిక మాధ్యమంలో మోదీ పేర్కొన్నారు. రక్షణ రంగంలో కొత్త నిబంధనల వల్ల సరికొత్త సాంకేతికత, వ్యవస్థల ఉత్పత్తి, సైన్యంలోకి వాటి చేరిక వేగవంతమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు డిఆర్డీఓ ఆర్థిక అధికారాల వికేంద్రీకరణ నిబంధనలను ఆయన విడుదల చేశారు. వివిధ స్థాయిల్లో క్రియాశీల అధికారాలు పెంచడం, ప్రయోగాలు, పరీక్షల కోసం ప్రత్యేక నిధులను కేటాయించడం వంటి కీలక మార్పులు ఇందులో ఉన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్నాథ్ సింగ్, ఈ నిబంధనల వల్ల పరిశ్రమలు, విద్యా సంస్థలతో భాగస్వామ్యాన్ని పటిష్టం చేస్తూ ఆత్మ నిర్భర్ భారత్ రక్షణ సన్నద్ధతకు దోహదపడుతుందన్నారు. వ్యూహాత్మక పరిశోధన, అభివృద్ది ప్రాజెక్టుల సమర్థత, జవాబుదారీతనం సకాలంలో అమలును పెంచడానికి సంస్కరణలు చేపట్టినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ సిబ్బంది అధిపతి జనరల్ ఎస్ఎన్ రాజా సుబ్రమణి, డిఆర్డీఓ చైర్మన్ రాజేష్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.

0: దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 16వ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సదస్సులో మాట్లాడుతూ ఆయన, ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే తొలి కేంద్రాలుగా దేశవ్యాప్తంగా 1,86,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ప్రాథమిక, ద్వితీయ వైద్య కేంద్రాల అనుసంధానాన్ని మెరుగుపరిచామన్నారు. అలాగే వెనుకబడిన వైద్య సేవలు సరిగా అందని జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్, 157 కంటే ఎక్కువ వైద్య కళాశాలలు నిర్మించి తృతీయ శ్రేణి వైద్య సంరక్షణను బలోపేతం చేశామని నడ్డా వివరించారు.
1: The National Health Authority and PM Jai Pradhan Mantri Jan Arogya Yojana has expanded the health facility and made it accessible and affordable throughout the length and the breadth of the country and incorporates 62 crore people and now India is the world's largest digital public infrastructure healthcare.
0: పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వైపు మరింత ముందుకు సాగడానికి అనుకూల పరిస్థితులున్నాయని ఆ శాఖ పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కేరళలో, అలాగే రాబోయే 3 రోజుల్లో బీహార్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అండమాన్ నికోబార్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్ పరిసరాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లు పడతాయని హెచ్చరించింది. అలాగే ఢిల్లీ, హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్లో రేపటి వరకు వడగాల్పులు వీచే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలిపింది. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ రన్నరప్గా నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈరోజు జరిగిన ఫైనల్ పోటీలో చైనీస్ తైపీకి చెందిన సూ లింగ్ యాంగ్ చేతిలో 15-21, 21-16, 9-21 స్కోర్తో శ్రీకాంత్ ఓటమి పాలయ్యారు. ఆయన చివరిసారిగా 2017లో బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ కింద ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఆయనకు అంతర్జాతీయ టైటిల్ ఏదీ దక్కలేదు. దేశ సమగ్రాభివృద్దికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ప్రస్తుత కాలపు అవసరమని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు. ఇది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు, యువతకు సుస్థిర వృద్ధిని చేకూరుస్తుందని అన్నారు. యువత ఉద్యోగాలు వెతికేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. ఫర్వణిలో వసంతరావు నాయక్ మరఠ్వాడా కృషి విద్యాపీఠ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ కళాశాలలో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తుల పరిశ్రమల క్రమబద్దీకరణ పథకం కింద ఏర్పాటు చేసిన కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. పంట చేతికొచ్చిన తర్వాత జరిగే నష్టాలను తగ్గించవలసిన అవసరం ఎంతైనా ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడానికి ఫుడ్ ప్రాసెసింగ్ను ప్రోత్సహించాలని ఆయన పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2026 నాటి 2వ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ శ్రేణి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం. పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో ఈరోజు పశువులకు వ్యవసాయ వ్యర్థ పదార్థాల ద్వారా దాణా తయారు చేసుకోవడం అన్న అంశంపై మామనూరు కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ జే సాయి కిరణ్ గారితో పరిచయం. అనంతరం పసుపు పంట సాగులో అనుభవాలు తెలియజేస్తారు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగారం గ్రామ యువ రైతు వి రామారావు గారు. ఇవి ఈనాటి పంట పొలాలు కార్యక్రమంలో అంశాలు. ముందుగా విందాం, పశువులకు వ్యవసాయ వ్యర్థ పదార్థాల ద్వారా దాణా తయారు చేసుకోవడం అన్న అంశంపై మామనూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జే సాయి కిరణ్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ మోత చిరంజీవి.
1: ముఖ్యంగా మనకు ఈ పశువులకు వ్యవసాయ వ్యర్థ పదార్థాల ద్వారా దాణా తయారు చేసుకోవడం ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా వ్యవసాయ వ్యర్థ పదార్థాలు అంటే ఏంటి, ముఖ్యంగా కనుక చూసినట్లయితే ఈ పశువుల పోషణలో వ్యవసాయ వ్యర్థ పదార్థాలు అనేటువంటివి నిరంతరం కూడా ఉపయోగిస్తూ ఉంటాము. మరి ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలు ఎందుకు ఉపయోగించాలి, ఎలా వినియోగించుకోవాలి, ఎలా వినియోగించుకున్నట్లయితే ఎక్కువ లబ్ధి పొందవచ్చు, పశువులకు ఉపయోగించేటువంటి ముఖ్యమైనటువంటి వ్యవసాయ వ్యర్థ పదార్థాలు పశువులకు ఏ విధంగా యూజ్ అవుతున్నాయి, ముఖ్యంగా వరిగడ్డిని యూరియా ట్రీట్మెంట్ ద్వారా పోషక విలువలు ఎలా పెంచవచ్చు, ఇంకా ఇతర పంటలైనటువంటి వేరుశెనగ కావచ్చు, ఇతర పంటలలో కూడా మరి ఏ పంటలు మంచివి, వాటి ద్వారా పశువులకు దాణా ఏ విధంగా తయారు చేయవచ్చు అనేటువంటి తదితర విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ అంశాల గురించి వివరించడానికి గాను మామనూరు కృషి విజ్ఞాన కేంద్రంలో వెటర్నరీ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ జే సాయి కిరణ్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: సార్ చెప్పండి, పశువులకు వ్యవసాయ వ్యర్థ పదార్థాలని అంటా ఉంటారు, దాని ద్వారా దాణా తయారు చేసుకోవాలని అంటారు, ముఖ్యంగా ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలు అంటే ఏంటంటారు?
2: ఇప్పుడు మనకి వ్యవసాయ వ్యర్థ పదార్థాలు అంటే ఏంటంటే, మనకు ప్రధాన పంట మనం ఏదైతే ఉంటుందో రైతులు వేస్తారో మనం అంటే మనం తినడానికి, అట్లా ప్రధాన పంటను కోసిన తర్వాత మిగిలే భాగాలను లేకుంటే వాటి తర్వాత వచ్చే వ్యర్థాలను మనము వ్యవసాయ వ్యర్థాలని అంటాం అన్నమాట. ఇప్పుడు మనము ఈ మధ్య చూసుకున్నట్టయితే మనకు వ్యవసాయ వ్యర్థాలను కాల్చేయద్దు అని మనకు గవర్నమెంట్ చెప్తా ఉన్నది. సో అటువంటిది అక్కడ వ్యర్థాలను మనం మళ్ళీ వ్యర్థం చేయకుండా వాటిని తిరిగి ఇట్లాంటి పశువులకు మనం దాణా రూపంలో ఇవ్వడం ద్వారా చాలా ఖర్చు తగ్గించుకోవడానికి కానీ ఇటువంటి మనకు చాలా ఉపయోగాలు అనేటివి వ్యర్థాలతోటి మనకు ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఈ వ్యర్థాలను మనము ఉపయోగించకుండా ఉండకూడదు అనేది ముఖ్యంగా మనకు పోషణకు సంబంధించిన దాంట్లో వాటికి పోషక విలువలు కూడా ఉంటాయి కాబట్టి వాటిని మనము ముఖ్యంగా పశు పోషణలో చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. దాంట్లో చూసుకున్నట్టయితే మన భారతదేశంలో దాదాపు 500 నుంచి 700 మిలియన్ టన్స్ ఈ వ్యవసాయం నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు అనేటివి ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. వీటిని మనము మామూలుగా సాంప్రదాయ ఆహార పదార్థాలు అని కూడా అంటాం అన్నమాట. తగ్గిన పచ్చిక బయళ్ళు విస్తీర్ణం మరియు పశుగ్రాసాలు అనేటివి సాగు తక్కువ ఉండడం ద్వారా వీటిని మనం తప్పకుండా వాడే అవసరం అయితే మనకుంది. వ్యవసాయ వ్యర్థాలు తోటి రైతుకు చాలా మేలు అనేది ఉంది. అందుకొరకే మనము వాళ్ళకు రైతులకు కూడా వాటిని కాల్చొద్దనే మాటలు కూడా మనం చెప్పడం అనేది జరుగుతుంది.
1: అయితే ఇక్కడ ఈ పశువులకు వ్యవసాయ వ్యర్థ పదార్థాల ద్వారా దాణా తయారు చేయడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాము. అయితే ఇవి పశువుల పోషణలో వ్యర్థ పదార్థాలు ఎందుకు ఉపయోగించాలంటారు?
2: అయితే ఎందుకు ఉపయోగించుకోవాలనేది ఏమంటే, మనకు రైతుకు మనకు పశువుల మేతలో చూసుకున్నట్టయితే ఎప్పుడైనా మనకు 70-80% మేతకే ఖర్చు అనేది జరుగుతూ ఉంటుంది. అది తగ్గించుకోవడంలో ప్రాధాన్యంగా రైతుకు ఎప్పుడైనా ఆర్థికంగా మనము ఇబ్బంది లేకుండా ఉండాలంటే ముందుగా అతను చేయాల్సిన పని ఏంటంటే దాణా ఖర్చు అనేది తగ్గించుకోవడం. తద్వారా ఆర్థికంగా స్థిరత్వం అనేది ఉంటుంది, ఉత్పత్తి అనేది ఎక్కువ ఉండాలి. మళ్ళీ దాణా ఖర్చు తగ్గించిన అంటే మనం తక్కువ దాణా పెట్టే దాంట్లో ఎక్కువ పోషక విలువలు ఉండేటువంటి దాణాను మనం ఎంపిక చేసుకుని పెట్టినట్టయితే మనకు దాణా ఖర్చు తగ్గుతుంది, పశు యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది. అదేవిధంగా ఈ వ్యవసాయ వ్యర్థాలు మనకు రైతుకు చాలా అందుబాటులో ఉంటాయి, ఎందుకంటే వాళ్ళే పండిస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర అందుబాటులో ఉండేటి ఇవి. అదేవిధంగా స్థానికంగా కూడా సులభంగా వీళ్ళకు లభిస్తాయి. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు ఒక పంట వేసినా వేరే రైతు ఇంకో పంట వేసినా అక్కడున్న వ్యర్థాలు వీళ్ళకి ఇచ్చుకొని వీళ్ళే వాళ్ళకి ఇచ్చేసుకొని ఆ రకంగా మనం చూసుకున్నా కూడా వాళ్ళవి

0: అంటే అడ్జస్ట్మెంట్ లాగా ఒక సమీకృత దాన అనేది దీన్ని తయారు చేసుకోవచ్చు. అదే విధంగా మనకి ఇప్పుడు ఎండాకాలంలో చూసుకున్నట్టయితే పచ్చిమేత కొరత ఏర్పడుతుంది మనకు. సో ఆ పచ్చిమేత ఆ కొరతను కూడా అధిగమించడానికి మనకు ఈ వ్యవసాయ వ్యర్థాలు అనేటివి పోషణలో మనకు చాలా ఉపయోగపడుతుంది. పంట వ్యర్థాలు అనేటివి వృధా కాకుండా పోతే, ముఖ్యంగా ఈ కాల్చడం అనేది చేయకుండా ఇంకొక పోషణలకు మనకి వెళ్ళిపోతాయి కాబట్టి అది మనకు ఆ రకంగా ఉపయోగపడుతుంది. పశువుల యొక్క పాల ఉత్పత్తికి వాటి ఆరోగ్యానికి కూడా మెరుగుపడేలాగా వాటిని పోషక విలువలు ఉంటాయి కాబట్టి ఇన్ని రకాలుగా మనకు ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలతోటి మనకు ఒక లాభం అనేది చేకూరుతుంది. ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలు సమీకృత సంపూర్ణ ఆహార రూపంలో మనము నిర్దిష్ట పరిమాణంలో మనం ఇచ్చినట్టయితే చౌకగా మనం ఒక అంటే ఎక్కువ ఖర్చు లేకుండా ఒక ఆరోగ్యవంతమైన పశువునైనా పాల ఉత్పత్తినైనా మనము ఒక రైతు దగ్గర మనం చూడవచ్చు.
1: అయితే ఈ పశువులకు ఉపయోగించేటువంటి వ్యవసాయ వ్యర్థ పదార్థాలు అంటే ఏంటి, ముఖ్యంగా ఏ విధంగా వాటిని మనం తయారు చేసుకోవచ్చు అంటారు?
0: ఇప్పుడు మనకు ఈ వ్యర్థాలు చాలా రకాలు ఉన్నాయంటే మన రైతు ఏదైతే పండిస్తాడో దాని నుంచి, ఇప్పుడు ఉదాహరణకు మనకు జొన్న పండించిన వారి దగ్గర జొన్న చొప్పలు, లేకుంటే మొక్కజొన్న ఉంటే మొక్కజొన్న చొప్ప, ప్రొద్దుతిరుగుడు కట్టె, ప్రొద్దుతిరుగుడు పువ్వులు, గింజలు తీసేసిన ప్రొద్దుతిరుగుడు చెక్క గానీ, గోధుమ చొప్ప, అదే విధంగా ఎండిన చెట్టు ఆకులు, వరిగడ్డి, ఇట్లా సోయా కట్టె, ఆయిల్ ఫామ్ నుండి వచ్చే పీచు, చెరుకు పిప్పి, ఇంకా మనకు చూసుకున్నట్టయితే అరటికాయ ఆకులు, చెరుకు నుండి వచ్చే వ్యర్థాలు మొలాసిస్ అవి, అదే విధంగా కూరగాయల నుండి వచ్చే వ్యర్థాలు, మనం ఫుడ్ ప్రాసెసింగ్ చేసినాక కూడా వచ్చే వ్యర్థాలు, అదే విధంగా బ్రీవరీ వ్యర్థాలు అంటే మనం బీర్లు ఇవి తయారు చేసినాక ఆ పొట్టు వచ్చేదాన్ని కూడా మనం ఈ వ్యవసాయ వ్యర్థాల కింద లెక్కేసుకోవచ్చు. వీటన్నిటిని ఒక సమతుల్యమైన ఒక దానాలో మనం మిక్స్ చేసుకునేటప్పుడు ఒక పాల రూపంలో, అంటే ఉదాహరణకు ఇప్పుడు జొన్న చొప్ప మనము ఒక 50 పాలు వేసుకోవడము, లేకుంటే ఇప్పుడు గోధుమ చొప్ప ఉన్నది అది ఒక 50 పాలు, అంటే వేరే దానాతో కలిపేటప్పుడు మనము ఈ వ్యవసాయ వ్యర్థాలు ఇన్ని పాలలో కలుపుకున్నట్టయితే మనకు ఒక సమతుల్యమైన మనకు సమీకృత దాన ఈ రకంగా మనం తయారు చేసుకోవచ్చు. ఆ పాలలో అంటే మనము ఒక బ్యాలెన్స్డ్ గా అన్ని ఉండేలాగా మనం ఒక న్యూట్రిషన్ ఫార్ములా అంటాం మనం, రేషన్ ఫార్ములేషన్ లాగా అన్ని ఉండేలాగా 100% ఇది ఒక 50% పాలు కలుపుకొని మనము పశువులకు దానాగా ఇచ్చుకోవచ్చు.
1: అయితే ముఖ్యంగా ఈ వ్యవసాయంలో ఇప్పుడు మనకు పంట అవశేషాలను ఎక్కువగా కలుస్తూ ఉన్నారు. అయితే ఈ వ్యవసాయంలో మిగిలిపోయేటువంటి వరిగడ్డి కానీ, మొక్కజొన్న కాడలు కానీ, ఈ శనగ తొక్కలు కానీ, లేదా వేరుశనగ గడ్డి, లేదా చెరుకు, ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టు పొద్దుతిరుగుడుకు సంబంధించినటువంటి మిగులు వంటి వ్యవసాయ వ్యర్థ పదార్థాలను ఒక సరైన పద్ధతిలో ఉపయోగిస్తే అన్ని పశువులకు పోషక ఆహార దానాగా మారుతాయి, వాటిని ఎక్కువగా వినియోగిస్తారు. అయితే ఇటువంటి సమయంలో మనకు ఎక్కువగా వినబడేది ఏంటంటే ఏదో యూరియా ట్రీట్మెంట్ అని వినబడతా ఉంటది. మరి ఇది ఏ పంటకు ఈ ట్రీట్మెంట్ చేస్తారు, దాని ద్వారా పోషక విలువలు అనేటువంటి ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా పెంచుకోవచ్చు అంటారు?
0: మనకి యూరియా ట్రీట్మెంట్ మనము చాలా రకాల దాణా వాటిల్లో చేసుకోవచ్చు, కానీ మనం వ్యవసాయ వ్యర్థాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అందరికి లభించే వరిగడ్డికి మనం యూరియా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది రైతులు ఏం చేస్తారు, ఎండుగడ్డి వరిగడ్డి ఇవే పెడతా ఉంటారు, పచ్చి మీద అవైలబిలిటీ అనేది తక్కువ ఉండడం ద్వారా ఇవి పెడతా ఉంటారు. ఈ ఎండుగడ్డి తిన్నప్పుడు పశువులకు అంటే కడుపు తిని తిన్నము అన్న ఒక ఫీలింగ్, అంటే పొట్ట ఉబ్బడం అక్కడ వరకే ఉంటది, దాంట్లో పోషక విలువ అనేది తక్కువ ఉంటాయి. పశువులు పెంచాలంటే మనము ఈ యూరియా ట్రీట్మెంట్ అనేది తప్పకుండా చేయాలి. అది ఎలా చేయాలి అంటే ఇప్పుడు ఒక 100 కేజీల వరిగడ్డి తీసుకున్నట్టయితే మనము దానికి ఒక 4 కేజీల యూరియా కలిపి దాన్ని ఒక 100 లీటర్ నీళ్ళు మిక్స్ చేసేసుకుని మనము ఈ యూరియా ఉన్ను నీళ్ళు ఏదైతే కలిపిన ద్రవణం ఉందో ఈ వరిగడ్డి మీద స్ప్రే చేసి పెట్టాలి. పిచికారి చేసిన తర్వాత దాన్ని ఒక 21 రోజుల్లో అని నిల్వ చేయాలి. మనం 21 రోజులు నిల్వ చేసిన తర్వాత పశువుకు మనము దానా రూపంలో మళ్ళీ ఈ వరిగడ్డిని అనేది చేయొచ్చు. ఈ రకంగా మనం చేసినప్పుడు ఏమైతుంది అంటే అక్కడ వాటి పోషక విలువలు అనేటి ఆ ఎండుగడ్డిలో పెరుగుతూ ఉంటాయి. సో ఆ రకంగా తయారు చేసుకున్న వరిగడ్డిని మనము ఒక పశువుకు దాదాపు 4 నుంచి 5 కేజీల వరకు మనము మేతగా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది మనం యూరియా ట్రీట్మెంట్ అని చెప్తాం అన్నమాట.
1: మరి వ్యవసాయ వ్యర్థాలతో దానా తయారీ వల్ల లాభం ఏంటంటారు?
0: లాభము మనకు చాలా ఉంటాయండి. ఎందుకంటే ఫస్ట్ ఆ వ్యర్థాలను మనం వ్యర్థాల కింద పరిగణించకుండా, ఒకటి రైతులు ఆ వ్యర్థాలను కాల్చకుండా, అంటే మళ్ళీ ఇప్పుడు భూసారం తగ్గడానికి పొల్యూషన్ కాకుండా, అది ఒకటి. రైతుకు ఆర్థికంగా చూసినట్టుగా అయితే మనకు దాన ఖర్చు దాదాపు ఒక 20% మనం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా పశువులకు పాల ఉత్పత్తిలో మనకు మంచి ఈల్డ్ అనేది ఎప్పుడు కొనసాగుతూ ఉంటుంది, వాటి ఆరోగ్యానికి కూడా కొంచెం మెరుగుపడుతుంది. అదేవిధంగా పంట వ్యర్థాల నిర్వహణ కూడా మనకు సులభంగా అవుతుంది. ఇప్పుడు వాళ్ళు వాటిని కాల్చడం వాటికంటే వీటిని ఇంకొక దారిలో మళ్ళించి ఇంకొక వాటికి చేయడం ద్వారా వాటిని మనము సులభంగా కూడా నిర్వహణ చేసుకోవచ్చు. అదేవిధంగా రైతు యొక్క ఆదాయం కూడా, మనకు పోషణ ఖర్చు రైతుకు అనేది తగ్గించుకోవడానికి ఇది ఒక చక్కటి ఆలోచన. ప్లస్ పోషక విలువలు ఉండే వ్యర్థాలు మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి రైతుకు ఏ పరంగా చూసుకున్నా వీటితోటి, అంటే ముఖ్యంగా పశువుకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి ఆరోగ్య సమస్యలు ఇవ్వడం ద్వారా తప్పకుండా రైతుకు మేలు అనేది చేకూరుతుంది. తద్వారా పశువులకు కూడా

0: అనారోగ్యంగా బారిన పడకుండా ఎంతో కొంత పోషణ కలిగిన పదార్థాలు మనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆరోగ్యం కూడా ఉండడం జరుగుతుంది.
1: అంటే ఈ వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముక్కలు ముక్కలుగా చేసి వాడుకున్నట్లయితే మంచి లాభదాయకమని అంటారు. అయితే ఇప్పుడు వరిగడ్డిని యూరియా ట్రీట్మెంట్ ద్వారా పోషక విలువలు అందించడం జరిగింది. మరి దీంతో పాటు ఇప్పుడు మనకు వేసవి కాలంలో ఎక్కువగా వేరుశెనగ పొట్టు కానీ లేదా వేరుశెనగ పంటను కానీ ఎక్కువగా పండిస్తూ ఉంటారు. మరి దాన్ని పశువులకు ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా వాడితే మంచిది అంటారు?
0: ఇప్పుడు మనకి ఈ వేరుశెనగ పొట్టు

0: పొట్టు కానీ
1: పొట్టు.
0: లేదా వేరుశనగ పంటను కానీ ఎక్కువగా పండిస్తూ ఉంటారు. మరి దాన్ని పశువులకు ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా వాడితే మంచిది అంటారు?
1: ఇప్పుడు మనకి ఈ వేరుశనగ పొట్టు మనము ఇప్పుడు రైతులు దాణాలో వాళ్ళు కలుపుతారు. సో అది అక్కడ ఆ పొట్టు వాళ్ళు బయట కొనుక్కొని రావడం జరుగుతుంది. సో అక్కడ వాళ్ళకు కాస్ట్ అనేది అక్కడ కూడా పెరుగుతుంది ధర అనేది. ఇక్కడ వీళ్ళు డైరెక్ట్ ఇప్పుడు ఈ వీటి తీగలు ఉంటాయి కదా, ఇప్పుడు వేరుశనగ తీగలు కట్టెలు అవి తీసుకొని వచ్చి వీటికి పోషణగా పెట్టినా కూడా మనకు పోషక విలువ ఎక్కువ, మాంసకృతులు ఎక్కువ ఉంటాయి, ప్రోటీన్ వాల్యూ అనేది ఈ వేరుశనగలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి జీర్ణశక్తికి ఎక్కువ ఉపయోగపడుతుంది, అదే విధంగా పాల ఉత్పత్తికి మెరుగుపడుతుంది. అదే దూడల్లో వాటిలలో చూసుకుంటే వాటి యొక్క ఎదుగుదల, మనకు ప్రోటీన్ అనేది ఉన్నప్పుడే ఎదుగుదల ఎక్కువ ఉంటుంది. కాబట్టి స్పెసిఫిక్ గా ఈ వేరుశనగ పొట్టు కానీ ఇప్పుడు వేరుశనగ తీగలు మనం పెట్టినట్టయితే మనకి ఇట్లా ఈ ఎదుగుదల, పాల ఉత్పత్తి, పశువుల యొక్క ఆరోగ్యము, వాటి యొక్క జీర్ణక్రియ అనేది ఎప్పుడైనా మెరుగుపడుతుంది. ఈ వేరుశనగ కూడా మనం ఎంత అంటే దాదాపు ఒక పశువుకు 1 నుంచి 5 కేజీల వరకు మనము ఈ తీగలు వాటికి పెట్టడానికి జరుగుతుంది. అదే సమతుల్యంగా మనము వేరే దానాతో కలిపి పెట్టినప్పుడు మనము దాన్ని 30 నుంచి 50 పాల వరకు మనము దానాలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు.
0: అంటే ఇప్పుడు ఈ పంట అవశేషాలను కాల్చకుండా వాటి వ్యర్థాలను వినియోగించి తక్కువ ఖర్చుతో పశువులకు ఆహారం అనేటువంటిది తయారు చేసుకోవచ్చు. అయితే ఈ తయారు చేసుకునేటువంటి క్రమంలో ఇక్కడ వ్యవసాయ వ్యర్థాలను ఒక సైలేజ్ రూపంలో కూడా నిల్వ చేసుకోవచ్చు అంటారు, అది ఎంతవరకు నిజం, దాన్ని ఏ విధంగా చేసుకోవాలంటారు?
1: ఇప్పుడు సైలేజ్ రూపంలో కూడా మనము ఇప్పుడు మొక్కజొన్న జొన్నలు ఉన్నవారు వాటిని చిన్న చిన్నగా కత్తిరించుకొని వచ్చిన వ్యర్థాలను ఒక గుంతలో మనము పాత్రగడ్డి శైలి ఎలా తయారు చేసుకుంటామో సేమ్ అదే విధంగా వీటిని కూడా చిన్న చిన్నగా కత్తిరించుకొని గుంతలో నింపుకొని వాటిని గాలి లోపలికి చొరబడకుండా గట్టిగా సీల్ చేసి క్లోజ్ చేసేసుకొని మనము పాత్రగడ్డి అనేది తయారు చేసుకోవచ్చు. ఆ పెద్ద గుంత ఆ పరిణామం రైతులకు అందుబాటులో లేదు, అంత స్థలం లేదు అన్నప్పుడు మనకి ఇప్పుడు ఒక 100 కేజీల బ్యాగులు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా 100 కేజీల డ్రమ్ములు ఉన్నాయి అన్నమాట. సో ఈ వీటిని కట్ చేసిన ముక్కలు ఏమైతున్నాయో ఆ డ్రమ్ములలో కానీ ఈ బ్యాగులలో గాలి లోపలికి చొరబడకుండా గట్టిగా ఒత్తి పెట్టేసి 41 రోజులు మనము దాన్ని అట్లా నిల్వ చేసిన తర్వాత 45 రోజుల తర్వాత తీసి మనము పశువులకు దానా కూడా వేసుకోవచ్చు. సైలేజ్ అని ఈ పాత్రగడ్డి మనం చేసుకున్నప్పుడు ఇప్పుడు వచ్చే ఎండాకాలంలో పచ్చిమేత మనకు లభ్యత అనేది చాలా తక్కువ ఉంటది కనుక ఇట్లా సైలేజ్ రూపంలో కూడా మనం దీన్ని నిల్వ చేసుకుంటే రైతుకు చాలా మేలు చేకూరుతుంది. ఈ ఎండాకాలంలో కూడా పచ్చిమేత లేకపోయినా సరే మనకు పాల ఉత్పత్తి అనేది ఒక కాన్స్టాంట్ గా వచ్చేలాగా మనకు ఉపయోగపడుతుంది. సైలేజ్ రూపంలో రైతు నిల్వ చేసుకు ద్వారా చాలా లాభాలు అనేటివి అయితే ఉన్నాయండి.
0: అంటే ఈ విధంగా దానా తయారు చేసుకోవడం ద్వారా రైతులకు ఖర్చు తగ్గడంతో పాటు ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పర్యావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు, అయితే వ్యవసాయ వ్యర్థాల ద్వారా వినియోగాన్ని కూడా పెంచుకోవచ్చు అని అంటున్నారు. అయితే మరి ఈ వ్యవసాయ వ్యర్థాలను మేతగా ఉపయోగించేటప్పుడు రైతులు ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: ఇది చాలా ముఖ్యమైనది. అంటే మనము పెట్టమంటున్నాము రైతులను వ్యవసాయ వ్యర్థాలు, అంటే దాంట్లో అది ఏ రకంగా ఉంది, అంటే అది మంచిగా ఉందా, బూజు పట్టుందా, లేకుంటే ఏమైనా వేరే ఏమైనా పాడై ఉందా అనేది ఫస్ట్ చూసుకోవాలి రైతులు. ఎందుకంటే మనకు ఫంగస్ పట్టడము, ఇప్పుడు నీళ్ళ తడి తగిలినప్పుడు పుచ్చిపోయి ఉండడము, కొన్ని అట్లాంటివి ఉంటాయి. సో అట్లాంటి వాటిని గమనించి ఏదైతే మంచిగా ఉంటుందో, అంటే ఇట్లా బూజు పట్టడము ఇట్లాంటివి లేకుండా ఏదైతే ఫ్రెష్ గా ఉంటుందో అవి మాత్రమే మనం పెట్టేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పాడైనవి పెట్టినాం అనుకో మళ్ళీ ఆరోగ్యం స్థితి మళ్ళీ కొత్త ఆరోగ్య సమస్యలు తెచ్చుకున్నట్టుగా అవుతుంది. అదే విధంగా పురుగు మందు కొట్టిన అవశేషాలు ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇప్పుడు వాళ్ళు కట్ చేసే ముందు కోతకు ముందు మందు కొట్టడం అట్లాంటివి. సో అట్లా పురుగుల మందులు ఏమైనా కొట్టిరా లేదా అవి కూడా చూసుకున్న తర్వాత వాటికి మనకు మేతలో మనం వేసుకోవాలి. ఒకటే రకమైన మేత కూడా మనము ఇవ్వాలని చెప్పడానికి లేదు, ఎందుకంటే అన్ని బ్యాలెన్స్డ్ గా మనకు మనం పెట్టే దానలో పోషక విలువలు ఉండాలి. కాబట్టి ఒకటే కాకుండా ఇప్పుడు వేరుశనగ పొట్టు కానీ అరటాకులు కానీ కూరగాయలు కానీ అన్ని మనం ఏమైతుంటాయో మళ్ళా సమతుల్యంగా అన్ని సంపూర్ణంగా అయ్యేలాగా అన్ని వచ్చేలాగా మనము దాన అనేది పెట్టుకోవాలి. ఈ రకంగా చేసుకున్నట్టుగా రైతుకు సుస్థిర వ్యవసాయం మరియు పోషణలో ఆయన చాలా ముందుకు సాగవచ్చు, ఆర్థికంగా కూడా రైతు బలోపేతంగా కావచ్చు.
0: వీటిని వినియోగించడం ద్వారా రైతుకు కలిగేటువంటి ప్రయోజనాలు అనేటువంటి ఏ విధంగా ఉంటాయి?
1: రైతుకు ముందుగా దాన ఖర్చు అనేది దాదాపు 20% రైతు తగ్గించుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అదే విధంగా రైతు ఎక్కడెక్కడో బయట మన షాప్స్ లోకి వెళ్ళి దాన కొనుక్కోవడము ఇవన్నీ చేసేదానికంటే ఆయన ఉన్న పరిసరాల్లోనే ఆయనకు ఇవన్నీ కూడా దొరుకుతా ఉంటాయి మనకు. కాబట్టి రైతుకు ఏ రకంగా చూసుకున్నా, అంటే ఇప్పుడు ఆ వ్యర్థాల నుంచి ఇంకొక లాభం లాభం చేకూరుదంటే రైతు కూడా సంతోషం ఉంటది. ఆల్రెడీ రైతులు పెడతా ఉంటారు, కాకపోతే కంటిన్యూస్ గా మనము ఈ దానాలు ఒక సగం పాటు వరకు ఇంక్లూడ్ చేసుకుని ఇటువంటి పోషక విలువలు పెంచుకొని మనము దాన రూపంలో ఇవి ఇచ్చినట్టయితే వాళ్లకు ఒక ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు. అదే విధంగా పశువుల యొక్క ఆరోగ్య స్థితి, పోషక విలువలు ఉండడం వల్ల ఆరోగ్య స్థితి, పాల ఉత్పత్తి అనేది పెరుగుతూ ఉంటది. దూడల్లో చూసుకున్నట్టయితే మనకు ఎదుగుదలకు, పాలిచ్చే వాటిలో పాలు ఇంకొంచెం పెరగడానికి

0: అదేవిధంగా పర్యావరణాన్ని కూడా మనము కాపాడుకోవచ్చు ఈ పెట్టినట్టయితే. ప్లస్ మనకు ఆర్గానిక్ ఫీడ్ లాగా బయట తీసుకొచ్చి మనం వేరే అడిటివ్స్ కానీ వేరే ఇంకేమైనా కలపకుండా డైరెక్ట్ గా కూడా మనము ఒక ఫ్రీ ఫుడ్ అనేది దాన రూపంలో పశువులకు ఇవ్వచ్చు. రైతులకు ఈ యొక్క నిర్వహణ, ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాల యొక్క నిర్వహణ కూడా చాలా సులభంగా ఉంటుంది, మరియు రైతుకు ఆర్థికంగా చాలా లాభాలు అనేటివి చేకూరుతా ఉంటాయి. ఎందుకంటే రైతుకు ఎప్పుడైనా తన దగ్గరున్న వాటితోటి ఆయన ఒక దానా తయారు చేసుకుంటున్నాడు అంటే అది మనం ఇంకా వాటి శాస్త్రీయంగా జోడించి చేస్తే తప్పకుండా రైతుకు ఆర్థిక భారం అనేది తగ్గుతుందని ఉద్దేశం అన్నమాట.
1: రైతులు ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలను వినియోగించి వారి ఇంట్లో ఉన్నటువంటి పశువులకు సంపూర్ణ సమీకృత దానా అందించడంతో పాటు ఆ పశువుల యొక్క ఆరోగ్య పరిరక్షణను కూడా పెంపొందించుకోవచ్చు వీటి ద్వారా. అదేవిధంగా ఈ మేతకు కూడా ఖర్చు అనేటువంటిది తక్కువ, దీన్ని వినియోగించుకోవడం ద్వారా రైతులకు ఎంతో మేలుతో పాటు ప్రయోజనం కూడా కలుగుతుంది అనేటువంటి చాలా చక్కటి విషయాలను తెలియపరిచినందుకు మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు సార్.
2: పశువులకు వ్యవసాయ వ్యర్థ పదార్థాల ద్వారా దాణా తయారు చేసుకోవడం గురించి మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జె సాయి కిరణ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ మోతె చిరంజీవి. శ్రోతలు పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు మరొక అంశం, పసుపు పంట సాగులో అనుభవాల గురించి. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగారం గ్రామ యువరైతు వి రామారావు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ మోత చిరంజీవి.
3: మనము కమలాపూర్ మండలం శనిగారం గ్రామంలో ఉన్నాం. మరి శనిగారం గ్రామంలో ఒక యువరైతు వ్యవసాయం చేస్తూ వ్యవసాయంలో కొన్ని అధునాతన పద్ధతులు పాటిస్తూ ఎక్కువ దిగుబడి సాధిస్తున్నటువంటి ఒక యువరైతు ఉన్నారు. వారే వాడికారి రామారావు గారు. మరి వారు ఏ పంట వేశారు, ఆ పంటను ఏ విధంగా పండిస్తున్నారో వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి రామారావు గారు.
4: నమస్తే అండి. నమస్కారం సార్.
3: మీరు ఏ పంట వేశారు?
4: నేను పసుపు పంట ఒక 3 ఎకరాలు వేయడం జరిగింది.
3: మరి ఈ పసుపు పంట ముఖ్యంగా వేసేటువంటి తరుణంలో ఈ పసుపు పంట వేసే ముందు దుక్కిని ఏ విధంగా స్టాప్ చేసుకోవాలంటారు?
4: దీన్ని మనం డిస్కులతో బాగా దుక్కిని లోతుగా దున్నుకోవడం లేకపోతే పెద్ద నాగళ్లతో లోతుగా దుక్కి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల భూమి బాగా దులదులగా ఏర్పడి అందులో గడ్డ వేసుకోవడం వల్ల మంచి దానికి గడ్డ ఊరే స్వభావం కూడా భూమిలో తేలిక అయిపోతుంది. మనం ఎడ్ల నాగళ్లతో ఒక పీటు నర పీటు వ్యవస్థను సందుగా ఉంచుకొని మనం గడ్డ బలగొట్టుకుంటా పసుపు వేసుకోవడం జరుగుతుంది.
3: మరి ముఖ్యంగా ఈ పసుపు పంట ఈ శనిగరం గ్రామంలో మీరు వేయడం జరిగింది, ఎటువంటి నేలల్లో ఈ పంటను వేశారు?
4: ఇది పూర్తిగా నల్లరేగడి భూమిలో వేయడం జరిగింది.
3: పసుపు పంట ఎన్ని రోజుల పంట? అదే విధంగా ఈ పసుపు వేసేటువంటి పసుపు ఎక్కడ నుంచి తీసుకురావడం జరిగింది?
4: ఇది 180 నుంచి 200 రోజుల పంట కాలం. ఈ యొక్క మనం అయితే ఎక్కడైతే మన భూములలో మన స్టార్ట్ రైతులు వేసినటువంటి మంచి ఏపుగా పెరిగి మంచి గడ్డ బాగుగా ఊరినటువంటి రైతు చేనులో నుంచి మనము ఎకరాకి 6 నుంచి 8 క్వింటాల మధ్య పసుపు తీసుకొచ్చుకొని మనము ఒక ఎకరానికి వేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మేము మా దగ్గర పాటలో రైతు వద్ద నుంచి మంచి గడ్డను తీసుకొచ్చి మన భూమిలో వేసుకోవడం జరిగింది.
3: ఏ రకమైనటువంటి గడ్డను మీరు ఇక్కడ వేయడం జరిగిందంట?
4: దాదాపుగా మనం తల్లిగడ్డ పిల్లగడ్డగా ఇవి రెండు ఉంటాయి. ఇందులో తల్లిగడ్డ అనేది చాలా వేయడం వల్ల చెట్టు చాలా బలంగా మంచి ఏ రోగం లేకుండా ప్రతి ఒక్క తెగుళ్లకు తట్టుకునే విధంగా ఉంటది. మనం తల్లిగడ్డ అయినా వాడవచ్చు, పిల్లగడ్డ అయినా వాడవచ్చు. తల్లిగడ్డ వేయడం వల్ల అది మంచి ఏపుగా పెరుగుతుంది, గడ్డ మంచిగా ఊరుతుంది. దాని నుంచి ఎటువంటి దుంపకుళ్ళు కానీ పండాకు తెగుళ్ళు రాకుండా ఉండడానికి ఆస్కారంగా ఉంటుంది.
3: అంటే వేసేటువంటి పసుపులు అంటే యంత్రాల ద్వారా వేస్తారా లేకపోతే మనుషులను పెట్టే వేస్తారా?
4: మనుషులు పెట్టే వేయడం జరుగుతుంది. ఎడ్ల నాగళ్ళు మనుషులు దున్తా ఉంటారు. ఒక ఎకరానికి ఇప్పుడు 2 నాగళ్లకు 3 వేయడానికి, ఒకరు పిండి పోసుకోవడానికి ఏర్పాటు చేసుకుని మనుషుల ద్వారానే పని జరిపిస్తూ ఉంటాం.
3: ఇప్పుడు మనుషులతోని వేసిన తర్వాత అంటే వేసేటువంటి పసుపుతో పాటు ఏమైనా ఎరువులు వేస్తారా భూమిలో?
4: దాదాపుగా DAP అనేది మనం స్టార్టింగ్ లో కోరమండలి గాని భూమిలో వేసుకోవడం జరుగుతుంది.
3: ఎందుకు వేస్తారు అవి వీటితో పాటు?
4: చెట్టుకు ఒక రకమైన బలం కాడ అనేది పోషకాలు భూమిలో స్ప్రెడ్ అయి మొలకెత్తడానికి అవశేషంగా ఉంటుంది కాబట్టి వేసుకోవడం జరుగుతుంది.
3: ఈ పసుపు వేసిన తర్వాత నీళ్లు కట్టడం లేదా మిగిలిన

0: క్రిమికీటకాల బారి నుండి ఈ పసుపు కొమ్ములను రక్షించుకోవడానికి గాను ఎటువంటి చర్యలు లేదా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
1: మనం ఈ పసుపు మొలకెత్తగానే ఒక 20-25 రోజుల సుమారులో మనము యూరియా గాని 20-20 గాని కాల్షియం బస్తాలు గాని ఇవి 25 రోజులకు ఒకసారి మనం ఒకసారి వాటర్ కట్టుకుంటూ 20-25 రోజుల మధ్యలో ప్రతిసారి ఒకసారి యూరియా వేయడం, ఒకసారి 20-25 వేసుకోవడం, ఒకసారి కాల్షియం, ఒకసారి పొటాష్, ఇలా భూమిలో మనం ప్రతి ఒక్క 20 రోజులకు ఒకసారి తడి మనం కట్టుతూ ఈ యొక్క ఎరువుల బస్తాలు వాడకం జరుగుతూ ఉంటది.
0: అంటే ముఖ్యంగా ఇప్పుడు ఎరువులు వేసే ముందు పసుపు వేస్తారు, పసుపు వేసిన తర్వాత పసుపును తినేటువంటివి కూడా కొన్ని క్రిమి కీటకాలు గాని పురుగులు గాని ఉంటాయి, వాటిని ఆశించేటువంటి అవి ఆశించకుండా ఏపుగా పెరగడానికి ఏ మందులు వాడతారు, ఏ మందులు నేలలో వేస్తారు?
1: భూమిలో వేయడం అంటే వీటికి ఎయిర్ వ్యవస్థ ఇంప్రూవ్మెంట్ కావడానికి పుడమి గుడుకలు అని వాడడం జరుగుతుంది. అదేవిధంగా భూమిలో ఉన్నటువంటి పురుగులు చావడానికి 4G గుళికలు, 3G గుళికలు, 4A2 ఇవి వాడడం వల్ల భూమిలో ఎటువంటి చీడపీడలు ఆశించకుండా ఉండడానికి గుడ్డు వ్యవస్థను రూపుమాపే విధంగా ఇటువంటి వాడడం జరుగుతుంది.
0: అంటే ఈ పసుపు వేసినప్పుడు ఈ గుళికల వంటివి వాడడం ద్వారా క్రిమి కీటకాలు అటువంటి చనిపోతాయి. మనం వేసినటువంటి పసుపు మొక్కగా రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది?
1: ఇది వేసిన మొలక రావడానికి ఒక 15-20 రోజుల వ్యవస్థ, మొలకెత్తడానికి మనకు టైం పడుతుంది.
0: మరి మొలకెత్తిన తర్వాత నీటి విధానం కట్టేది ఏ విధంగా ఉంటుంది?
1: మనం మొలకెత్తిన తర్వాత 25 రోజులకు కొద్దిగా వల్లుముఖం పట్టేటువంటి భూమి మనం సన్నగా చీరక వాసే విధంగా ఉన్న విధానం చూసి మనం తడి కట్టాలి. తడి మీద తడి వేయడం వల్ల కూడా గడ్డ ఊరే అవకాశం ఎక్కువ ఉండదు. అది మనం కట్టిన తర్వాత కొంత పగుళ్లాగా భూమి ఏర్పడ్డప్పుడే మళ్ళీ మనం ఇంత పిండి పోసుకొని దున్నుకోవడం వల్ల మనకు భూమిలో ఒక రకమైన సారవంతం ఇంప్రూవ్మెంట్ అవుతూ దానికి కూడా ఏరు వ్యవస్థకు గాలి వేడి తగలడం వల్ల అది ఒక రకమైన ఊటకు గడ్డ ఊరుతా ఉంటది.
0: అంటే ఇప్పుడు ఈ పసుపు వేసేటువంటి తరుణంలో ఆ పసుపు మొక్కలను ఎంతెంత దూరం వేయాలి? నాగలు దున్నేటప్పుడు ఎంతెంత దూరం వేస్తే దిగుబడి ఏ విధంగా వస్తుంది? అదే విధంగా తాలు పసుపు పెడతారా లేకపోతే ఈ పత్తిలో అచ్చుదొల్లినట్టు అచ్చు పసుపు పెడతారా? ఏ పసుపు ఇక్కడ మీరు పెట్టడం జరిగిందంటారు?
1: ఒక పీట వ్యవస్థలో గడ్డ వలగొట్టుకుంటా వేయడం జరుగుతుంది. ఒక పీట నర అడ్డము, ఒక పీట పొడవు వ్యవస్థలో మనం దుక్కి ఏర్పాటు చేసుకుని విత్తనం వేయడం జరుగుతుంది.
0: ఈ విధంగా వేసిన తర్వాత నీరు కట్టేటువంటి విధానం, ఎన్ని రోజులకు ఒకసారి నీళ్లు కట్టాలి? నీళ్లు కట్టేటప్పుడు గడ్డి పడకుండా ఏమన్నా చర్యలు తీసుకుంటారా లేకపోతే నీటితో పాటు ఏమన్నా మందును ఆ నేలలోకి పంపడం జరుగుతుందా?
1: మనము ఈ కలుపు విధానము పడగానే ఎకరానికి ఒక 4 మనుషులను పెట్టి కలుపు తీయించుకొని అందులో మనం పిండి చల్లుకొని వాటర్ విసిపెట్టడం జరుగుతుంది. వాటర్ కట్టిన తర్వాత ఒక 4-3 డేస్ అది కొద్ది ఆరగానే పంటకు తెగులు రాకుండా ఉండడానికి మనం పురుగు గుడ్డు పెట్టే విధానం అమాస ముందు మనం గ్రహించి పురుగు మందు కొట్టడం జరుగుతుంది. ఈ అమాస పుణ్యానికి మధ్య కాలంలో తెగుళ్లు ఆశించే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు మేము తెగుళ్ల మందులు స్ప్రే చేసి తెగుళ్లు రాకుండా కంట్రోల్ చేసుకుంటాం. వారానికి ఒకసారి మనం దోమ విధానం ఎప్పుడైతే గుడ్డు దశ స్టార్ట్ అవుతుందో ఆ దశలో ఒకసారి, పురుగు గుడ్డు దశ స్టార్ట్ అయ్యే విధానంలో ఒకసారి ఈ తెగుళ్ళు అనేటి బారిన పడకుండా, అదేవిధంగా పోషకాల లోపం ఉన్నప్పుడు కూడా పోషకాలను గ్రహించి మేము ఈ విధంగా టైము వారానికి ఒకసారి స్ప్రేయింగ్స్ కొట్టడం జరుగుతుంది.
0: పసుపుకు సోకేటువంటి తెగులు ఏ విధంగా ఉంటాయి? పసుపు ఏపుగా ఎదగడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలంట?
1: పసుపు పెరగడానికి ఉమ్మిక్ యాసిడ్ గుళికలు భూమిలో వాడడం, జనరల్ గా గ్రోత్ ప్రమోటర్స్ అంటే దాదాపుగా ఇప్పుడున్న రోజులలో ఎండాకాలంలో మంచి పెంట మనం భూమిలో వర్మి కంపోస్ట్ సంబంధించినటువంటి ఎరువులు సమృద్ధిగా వేయడం వల్ల అది ఆటోమేటిక్ గా మనం పురుగుల బెడద అంటే ఇప్పుడు ఆకు చుట్ట స్టార్ట్ ఎప్పుడైతే 2-3 ఆకులు బయటకు వెళ్ళినాయి అనుకో దాంట్లో మనము గుడ్డు వ్యవస్థను అనేది ఎప్పుడు మనం ఏదో ఒక స్ప్రే ద్వారా వాటిని కంట్రోల్ చేయడం వల్ల చెట్టు బాగా ఏపుగా పెరగడానికి మనకు అవకాశం ఉంటుంది. పురుగు వ్యవస్థను మనం ఎప్పుడైతే కంట్రోల్ చేయగలుగుతామో దాన్ని ఆపేటువంటి శక్తి మనం ఏర్పరిచినప్పుడు పసుపు ఆటోమేటిక్ గా మన వాటర్ సమృద్ధిగా అందించుకుంటూ పురుగు వ్యవస్థను చంపడం వల్ల మన తెగుళ్ల బారిన పడకుండా స్ప్రేలు చేయడం వల్ల ఆటోమేటిక్ గా అది పెరుగుదల ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది.
0: ముఖ్యంగా ఈ పెరుగుదల పెరిగేటువంటి క్రమంలో ఆకును తొలిచేటువంటి పురుగు అనేటువంటిది ముఖ్యంగా ఫస్ట్ చెట్టుకు రావడం జరుగుతుంది. దాన్ని అరికట్టడానికి ఏ మందులు మీరు పిచికారీ చేస్తారు, అవి చేయడం వల్ల ఎంతవరకు వాటిని అరికట్టవచ్చు అంట?
1: గుడ్డు వ్యవస్థను అరికట్టే విధంగా దీనికి మేము లాంబ్డా సైలోత్రిన్ అనే మందు స్ప్రే చేయడం జరుగుతుంది. ఒక దఫాగా కొరాజిన్ వాడడం జరుగుతుంది, ఒక దఫాగా ప్రొక్లేమ్ వాడడం జరుగుతుంది. ఇవన్నీ స్ప్రే చేసేటువంటి సందర్భాలలో ఆ యొక్క దృఢమైన ఆకు వ్యవస్థలో ఈ మందు ఇమిడే విధంగా దానిలో అప్సా అనే మందు ఒక

0: పంక లాంటిది ఒక 5 ml కూడా వాడడం జరుగుతూ ఉంటుంది.
1: ఈ ఆకుమచ్చ తెగులు నివారించడానికి గాను ఎటువంటి మందులు మీరు పిచికారి చేయాలి?
0: ఈ యొక్క పండాకు తెగులు ఆకుమచ్చలు అనే వ్యవస్థ రూపుమాపడానికి కార్బోటాప్ గాని కస్టోడియా గాని ప్యాలిక్యూర్ అనే మందు M45 సాఫ్ అనేటువంటి ద్రవకాలను వీటిని పౌడర్ రూపేణ ఇవి వాడడం జరుగుతుంది. దీని ద్వారా ఇటువంటి తెగుళ్లన్నీ కంట్రోల్ చేసుకోగలుగుతా ఉన్నాం.
1: ఇప్పుడు దీంట్లో వేరు తులిచే పురుగులు కూడా ఈ పసుపులో రావడం అనేటువంటి జరుగుతుంది. ఈ వేరు తులిచే పురుగులు పసుపులో రావడం ద్వారా పసుపు అనేటువంటిది భూమిలో అంతర్లీనంగా వృద్ధి చెందుతుంది, కాబట్టి వేరు ఖరాబ్ అయితే ఆ పసుపు అనేటువంటిది వృద్ధి చెందే అవకాశం ఉండదు. మరి ఆ వేరు తులిచే పురుగును అరికట్టడానికి గాను ఏ మందులు మీరు
0: వేరు తులిసే పురుగులు అంటే 4G గుళికలు 3G గుళికలు భూమిలో చల్లడం వల్ల అవి కంట్రోల్ అయిపోతాయి. మామూలుగా క్లోరో 50 కూడా భూమిలో ఇసుకలో తౌడు బెల్లం దాంట్లో క్లోరో 50% మోనో గాని చల్లి ఇది భూమిలో మేము చల్లడం జరుగుతుంది. ఇది భూమిలో పండేటువంటి నేల మీదకి రాగానే వాటిని తినడం వల్ల అవి సమృద్ధిగా చనిపోవడం జరుగుతుంది.
1: ఇంతవరకు మా రైతు సోదరులకు కార్యక్రమం వింటున్నటువంటి వారందరికీ కూడా అందుకు మీకు ధన్యవాదాలు సార్.
0: ఆకాశవాణికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
2: పసుపు పంటలో సాగు వారి అనుభవాలు తెలియజేశారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగారం గ్రామ యువ రైతు వి రామారావు గారు. వీరిని మనకు పరిచయం చేసిన వారు శ్రీ మోట చిరంజీవి.
3: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
4: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
3: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
4: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
3: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
4: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
3: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
4: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
3: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 918 92 918 6142.
4: మీ స్నేహితులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
5: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
4: సందర్భం ఏదైనా,
5: శుభకార్యం మరేదైనా,
4: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
5: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియచేయవచ్చు.
4: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశము ఉంది.
5: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: ఇంతటితో ఈనాటి పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:45. ఇప్పుడు వినండి వికసిత్ భారత్.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ఈగల్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో మాదక ద్రవ్య నివారణకు ఆంధ్రప్రదేశ్ ఈగిల్ టీం చేపడుతున్న కార్యక్రమాల గురించి ఈగిల్ టీం ఎస్పీ శ్రీ కె నగేష్ బాబు గారితో పరిచయం వింటారు.
2: యువతే దేశ భవిత అని, యువతే అభివృద్ధి అని, వికసిత్ భారత్ నిర్మాణం అని, వికసిత్ భారత్ నిర్మాణం

0: ప్రాంగణంలో యువత కీలకమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నాయి. విద్యావంతులుగా, శాస్త్రవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా, ఇలా అనేక రంగాల్లో వాళ్ళని తీర్చిదిద్దడంలో ఎంతో కృషి జరుగుతోంది. అలాంటి యువత సన్మార్గంలో నడిచేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యువతను మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేలా విశేష కృషి ఎంతో జరుగుతోంది. అందులో భాగంగా భారతదేశాన్ని మాదక ద్రవ్యరహిత దేశంగా, నషాముక్త భారత్గా తీర్చిదిద్దేందుకు విస్తృతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, గంజాయికి దూరంగా ఉంచేలా ఈగిల్ విభాగం, అంటే రాష్ట్ర ప్రత్యేక పోలీసు విభాగం, నిరంతరం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈగిల్ విభాగంలో ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ కె నగేష్ బాబు గారు మన ఆకాశవాణి విజయవాడ స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం నగేష్ బాబు గారు.
1: నమస్కారం అండి.
0: నగేష్ బాబు గారు, మన రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కానీ, విక్రయాలు కానీ, నిల్వలు కానీ, వీటి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
1: మరి ఒకసారి మీ అందరికి నమస్కారం అండి. ఈగల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. ఇది 2 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు స్థాపించబడిన సంస్థ. దీని యొక్క ముఖ్య విధి ఏదైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో వాటిని అరికట్టడము, అలాగే ఈ మాదక ద్రవ్యాల బారిన పడిన యువతను రక్షించటము, అలాగే సమాజంలో అవేర్నెస్ క్రియేట్ చేయటము ఈగల యొక్క ముఖ్య బాధ్యత. లా ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవేర్నెస్ను కూడా ఈక్వల్గా తీసుకెళ్తూ వీలైనంత త్వరగా ఈ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా చేయడానికి స్థాపించబడిన సంస్థ ఈగల్. అలాగే దీని అక్రమ రవాణాన్ని నిరోధించడానికి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న చెక్ పోస్టులతో పాటు డైనమిక్ చెక్ పోస్టులను కూడా మన అంతర్రాష్ట్ర సరిహద్దుల మీద పెట్టడం జరిగింది. దానివల్ల చాలా వరకు ఈ అక్రమ రవాణాని నివారించగలిగాము. అలాగే నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రైట్స్ ద్వారా కంట్రోల్ చేస్తూ వాటిని వీలైనంత త్వరగా సర్టెన్ కమిటీస్ ఉన్నాయి, డిస్పోజబుల్ కమిటీస్ అని, స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆ కమిటీస్ ద్వారా వీటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేయటం జరిగింది. ఇంకా కొంత నిల్వలు ఉన్నాయి, వాటిని కూడా వీలైన త్వరలో డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది.
0: ఎస్పీ గారు, సరే, ఎక్కడైనా సాగు జరుగుతోంది, అమ్ముతున్నారు, తీసుకుంటున్నారు అని మీకు సమాచారం తెలియజేయాలంటే ఎలా, ఎవరికి, ఎప్పుడు, ఎట్లా?
1: దీని గురించి టోల్ ఫ్రీ నెంబర్ 1972 ఉందండి. ఎవరైనా సరే ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు ఏదైతే సమాచారం ఇవ్వాలనుకుంటున్నారో ఆ సమాచారం ఇవ్వచ్చు. అలాగే ఈ డ్రగ్స్ బారిన పడిన వారిని రెస్క్యూ చేయడానికి, లేకపోతే రీహాబిలిటేషన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, డిఎడిక్షన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా ఈ నెంబర్ ద్వారా మీరు సమాచారం పొందవచ్చు.
0: నగేష్ బాబు గారు, ఇప్పుడు మాదక ద్రవ్యాలకు ఎక్కువగా మనం వింటున్నంతలో యువత బానిసవుతున్నారు అనేటువంటిది తెలుస్తోందండి అక్కడక్కడ. ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు?
1: లా ఎన్ఫోర్స్మెంట్తో పాటు ఈ అవేర్నెస్ కూడా చాలా విస్తృతంగా చేస్తున్నామండి. కాలేజెస్లో అయితేనేమండి, అలాగే అసంఘటిత కార్మికుల దగ్గరికి అయితేనేమండి, అలాగే ఎంప్లాయీస్ దగ్గరికి, అలాగే ప్రొఫెషనల్స్ దగ్గరికి కూడా మేము వెళ్ళి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు చూసినట్లయితే ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఈగల్ క్లబ్స్ అని పెట్టాం. ఇప్పుడు రాష్ట్రంలో మీరు చూస్తే 40,000 ఈగల్ క్లబ్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఆ ఈగల్ క్లబ్స్ అంటే ఏంటంటే ఆ కాలేజీలో 4 మేల్ స్టూడెంట్స్, 4 ఫీమేల్ స్టూడెంట్స్ ఉంటారు, 2 లెక్చరర్స్ ఉంటారు, 1 మేల్, 1 ఫీమేల్. అట్లా ప్రతి ఇన్స్టిట్యూషన్లో 10 మంది ఈగల్ సభ్యులు ఉంటారు, వాళ్ళని క్లబ్గా ఫామ్ చేశాము. ఈ మాదక ద్రవ్యాల గురించిన సమాచారం కానివ్వండి, లేకపోతే దీని గురించి అవేర్నెస్ కూడా వీళ్ళు క్రియేట్ చేస్తుంటారు ఆ ఇన్స్టిట్యూషన్లో. అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వీళ్ళు ఈగల్కి తెలియజేస్తుంటారు. ఈగల్తో అనుసంధానమై ఈ ఈగల్ క్లబ్స్ పనిచేస్తాయి.
0: విద్యార్థి దశలో, విద్యా సంస్థల్లో దీని పట్ల అవగాహనకు కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటారా?
1: అవునండి, చాలా రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. ఇప్పటికి వరకు మేము 21,000 అబోవ్ క్యాంప్స్ని మేము కండక్ట్ చేయడం జరిగింది. అక్రాస్ ద స్టేట్, అక్రాస్ ద డిస్ట్రిక్ట్స్, అక్రాస్ ది మండల్ లెవెల్ ఆల్సో అన్ని ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి కూడా మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఈగల్, డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా చేస్తున్నారు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు, అలాగే ఎక్స్

0: ఎక్సర్సైజ్ వాళ్ళు చేస్తున్నారు, అలాగే సమ్ ఎన్జిఓస్ కూడా చేస్తున్నారు. వీళ్ళందరి సహకారంతో కోఆర్డినేట్ చేసుకొని వీలైనంత పెనిట్రేట్ అయ్యి మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.
1: గంజాయి సాగును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్మూలించింది. అనంతరం మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడ చోటు చేసుకున్నటువంటి మార్పు ఏమిటి? ఈ గంజాయి సాగును వదిలేసి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు ఏంటి?
0: మీరు అన్నది అక్షరాల నిజమండి. ఇప్పుడు మన రాష్ట్రంలో గంజాయి సాగు జీరో అయిపోయింది. దీన్ని ఎన్సిబి వారు కూడా ధృవీకరించారు. ఇప్పుడు రాబోయే సీజన్ కూడా హార్వెస్టింగ్ సీజన్. ఈ సీజన్ మీద కూడా ఈగల్ చాలా సీరియస్గా ఫోకస్ చేశాము. ఫర్దర్గా ఎలాంటి కల్టివేషన్ జరగకుండా ఎన్షూర్ చేస్తున్నాము. ఇలా కావడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా కోఆపరేషన్ ఉందండి. ఎవరైతే ఈ గంజాయిని పండిస్తున్నారో వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ను ప్రొవైడ్ చేశారు, ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ చూపించారు బై ప్రొవైడింగ్ మోర్ దాన్ 200 టైప్స్ ఆఫ్ సాప్లింగ్స్. అలాగే కాకుండా ఇంకా కూడా వాళ్ళు ఫర్దర్ మార్కెటింగ్ కానివ్వండి, ఏ ఇబ్బంది లేకుండా అక్కడ ఆఫీసర్స్ కూడా వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి లైవ్లీహుడ్ కల్పించడం వల్ల, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రావడం వల్ల ఈరోజు గంజాయి సాగు మన రాష్ట్రంలో జీరో అయింది.
1: వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం చాలా కల్పిస్తుంది.
0: అవునండి, ప్రత్యామ్నాయంగా చాలా కల్పిస్తుంది. ఆల్టర్నేట్ క్రాప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళలా కాన్ఫిడెన్స్ తీసుకొచ్చారు.
1: నగేష్ బాబు గారు, మాదక ద్రవ్యాలకు బానిసైనటువంటి వారికి, మరీ ముఖ్యంగా యువతకు మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు? ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డి అడిక్షన్ కేంద్రాలు కూడా ఉండుంటాయి, వాటి గురించి కూడా వివరించండి. అసలు ఎన్ని ఈ డి అడిక్షన్ కేంద్రాలు ఉన్నాయి మన రాష్ట్రంలో?
0: మన రాష్ట్రంలో దరిదాపు 58 డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయండి. అలాగే ఎవరైతే ఈ డ్రగ్స్ బారిన పడ్డారో వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నామో. కౌన్సిలింగ్ మేమే ఉంటుందో పాటు ఎక్స్పర్ట్స్తో డి అడిక్షన్ సెంటర్లో ఉన్న సైకాలజిస్టులు కానివ్వండి, సైక్రియాటిస్టులు కానివ్వండి, వాళ్ళతో కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాము. వాళ్ళు కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. వాటి ద్వారా యువతని వీలైన త్వరగా ఈ డ్రగ్స్ బారి నుంచి బయటపడేందుకు ఇవి ఉపయోగపడుతూ ఉన్నాయి. చాలామంది యువత వీటి నుంచి బయటపడుతున్నారు కూడా. అవేర్నెస్ వల్ల కానివ్వండి, ఈ కౌన్సిలింగ్ వల్ల కానివ్వండి, మీరు స్టాటిస్టిక్స్ చూస్తే ఒక 2 సంవత్సరాలకు ముందుకి ఇప్పటికీ చాలా తేడాను మీరు గమనించగలుగుతారు. కాబట్టి ఈ డి అడిక్షన్ సెంటర్స్ని, రీహాబిలిటేషన్ సెంటర్స్ని కూడా వాటి యొక్క అవైలబిలిటీ, వాటి యొక్క సర్వీస్ అవైలబిలిటీ కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాము. తద్వారా యువతని ఈ బారి నుంచి రక్షించడం జరుగుతుందండి.
1: నగేష్ బాబు గారు, ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలకు బానిస అయినటువంటి వారికి, అడిక్ట్ అయినటువంటి వారికి కౌన్సిలింగ్ ఇప్పించి మార్పు తెప్పించినటువంటి యువత గురించి మీకేమైనా అంటే ఫాలోఅప్, మళ్ళీ ఏమైనా తీసుకుంటున్నాడా, మళ్ళీ దీనికి ఏమైనా బానిస అయ్యాడా, మనం ఎంతో కౌన్సిలింగ్ ఇప్పించాం కదా అని ఇలా ఫాలోఅప్ ఏమైనా చేస్తుంటారా? వాళ్ళల్లో మార్పు వచ్చాక ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని వారు గడుపుతున్నట్లు మీరేమైనా గమనించారా?
0: యా, తప్పకుండా అండి. ఎవరైతే ఈ డి అడిక్షన్ సెంటర్ ద్వారా బాగుపడి బయటకు వచ్చారో వాళ్ళ మీద కూడా మేము నిఘా పెట్టడం జరుగుతుంది. హౌ దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్ అని. సో మ్యాక్సిమం వాళ్ళు వన్స్ బయటకు వచ్చిన వాళ్ళు మంచిగా ఉంటున్నారు, వాళ్ళ నార్మల్ డే టు డే లైఫ్ని వాళ్ళు మంచిగా లీడ్ చేస్తున్నారు. కొంతమంది హీర్ అండ్ దేర్ కొన్ని రిలాప్సెస్ జరుగుతున్నాయి, వాటిని మళ్ళీ అగైన్ మా వాళ్ళు అటెండ్ అవ్వడం, మళ్ళీ అగైన్ డి అడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయడం జరుగుతుంది. అట్లా ఎవరిని కూడా వదలకుండా కంటిన్యూ మానిటర్ చేస్తున్నాము. పూర్తిగా వాళ్ళ ఈ యొక్క డ్రగ్స్ యొక్క అడిక్షన్ నుంచి బయటపడేదాకా కూడా వాళ్ళని కంప్లీట్గా మానిటర్ చేయడం జరుగుతుందండి.
1: మాదక ద్రవ్య రహిత భారతదేశాన్ని నిర్మించడంలో చాలా విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. సమాజం నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది?
0: చాలా మంచి స్పందన వస్తుందండి. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు ఈ డ్రగ్స్ గురించి సమాచారం ఎవరికి ఇవ్వాలో తెలియదు, డ్రగ్స్ బారిన పడిన వాళ్ళ పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలియదు, ఒక ప్రాపర్ సిస్టమ్ లేకుండా ఉండే. ఇప్పుడు ఈగల్ అనే సంస్థ వచ్చిన తర్వాత, ఈ 1972 అనే నెంబర్ వచ్చిన తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే వాళ్ళు ఈ నెంబర్ ద్వారా పొందుకోగలుగుతున్నారు. అలాగే ఎలాంటి రెస్క్యూ కావాలన్నా సరే ఈగల్ సిద్ధంగా ఉంది. రెస్క్యూ చేయటం వల్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆర్టీజీఎస్ ద్వారా ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. దానిలో 72% సెడ్ దే ఆర్ హ్యాపీ.
1: నగేష్ బాబు గారు, యువతకి మీరిచ్చేటువంటి సూచనలు ఏంటి?
0: ఈరోజు యువత అనేది దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ చాలా ప్రధానం. కాబట్టి జీవితంలో ఇలాంటి తప్పులు జరిగితే

0: జీవితంలో సర్వస్వం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్రగ్స్ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యువతే కాదు, యువత యొక్క తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి గనక ఈ డ్రగ్స్ బారిన పడితే జీవితం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీని బారిన పడకుండా మన బిడ్డలను చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే యువతలో కూడా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. చిన్న చిన్న తప్పుల వల్ల జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి చెడు అలవాట్లు జోలికి వెళ్లకుండా మంచిగా యోగా అని కానివ్వండి, అలాగే స్పోర్ట్స్ అని కానివ్వండి, అలాగే పాజిటివ్గా లిజనింగ్ టు మ్యూజిక్ అని కానివ్వండి, ఇలాంటి యొక్క మంచి లక్షణాలు ఏర్పరచుకోవడం వల్ల వాళ్ళ యొక్క క్రియేటివిటీ పెరుగుతుంది, వాళ్ళ యొక్క పర్సెప్షన్ లెవెల్ పెరుగుతుంది, వాళ్ళకి ఇంటెలెక్చువల్ లెవెల్ కూడా బాగా పెరుగుతుంది. వాళ్ళు దేశ అభివృద్ధికి కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధికి కానీ దోహదపడే ఒక చోదక శక్తిగా ఉంటారని భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండి ఈ సమాజాన్ని మనది, ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, దీని భవిష్యత్తును మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే డ్రగ్స్ని తప్పనిసరిగా మనం కంట్రోల్ చేయాల్సిందే. దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
1: ధన్యవాదాలు నగేష్ బాబు గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు మాదక ద్రవ్య నివారణకు ఆంధ్రప్రదేశ్ ఈగిల్ టీం చేపడుతున్న కార్యక్రమాల గురించి ఈగిల్ టీం ఎస్పీ శ్రీ కె నగేష్ బాబు గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఇప్పుడు వినండి మనోరంజని శ్రోతలు లేఖలు మరియు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతల కార్యక్రమం.

కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట గీతా చిత్రం నుండి. ఈ పాటను కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు 14వ నెంబర్ బస్తీ నుండి భరత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. వినండి మీ అందరి కోరిక మేరకు గీతా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పడిన ఈ పాట. రచన జికె మూర్తి, సంగీతం సత్యం.

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142

మనోరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట అల్లరి రాముడు చిత్రం నుండి. ఈ పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్నారు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి నరేంద్ర రెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత. వినండి మీ అందరి కోసం అల్లరి రాముడు చిత్రం నుండి ఆర్పి పట్నాయక్ గానం చేసిన పాట. గీత రచన చైతన్యప్రస్.

నీత పడిన పాట గీత రచన వీటూరి సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. ఈ పాటను వాట్సప్ ద్వారా కోరుతున్నారు కదిరే సమయ, మీరా, సాయిరమణ, రమణిక, ఇంకా కట్కూరి కనకయ్య. వినండి, మీ అందరి కోసం ఎగిరే పావురమ్మ చిత్రం నుండి మీరు అడిగిన పాట.

మనోరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఎగిరే పౌరమ చిత్రం నుండి ఉన్నికృష్ణన్.

కానీ ఉత్తరం ద్వారా కానీ మీరు మీకు నచ్చిన పాటను వినవచ్చు. వాట్సాప్ ద్వారా అయితే 7382922899 నంబర్ మరొకసారి చెప్తున్నాను, 7382922899 అనే నెంబర్కు వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపి అందులో మీకు నచ్చిన పాటను కోరుకోవచ్చు. అలాగే కోరుకున్నారు ఇప్పుడు చింత శ్రీనివాస్ గారు, షాపల్లి గ్రామం, జాఫర్గఢ్ మండలం, జనగాం జిల్లా నుండి. వారు అడుగుతున్నారు, సుస్వాగతం చిత్రం నుండి ఏదైనా ఒక పాటను ప్రసారం చేయండి అని. వినండి, మీకోసం హరిహరన్ చిత్ర గానం చేసిన యుగళ గీతం. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, గీత రచన సామవేదం షణ్ముఖ శర్మ.

మనోరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట లంకేశ్వరుడు చిత్రం నుండి ఎస్ జానకి మనో పాడిన వేటూరి రచన సంగీతం రాజ్కోటి. ఈ పాటను మా కోసం వినిపించండి అని వాట్సప్ ద్వారా వారి రిక్వెస్ట్ను పంపుతున్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ నుండి గజ్జల ఉపేందర్, రాజేశ్వరి, మోనిక, విద్య, జాన్విక కుటుంబ సభ్యులు మరియు వారి బంధుమిత్రులు ఆనంద్, రజని, రాకేష్, గాయత్రి. వినండి మీ అందరి కోసం ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మనోరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట నువ్వే కావాలి చిత్రం నుండి జయచంద్రన్ చిత్ర బృందం పాడిన పాట. గీత రచన సిరివేనెల, సంగీతం కోటి. ఈ పాటను మా కోసం వినిపించండి అని ఉత్తరం ద్వారా కోరుతున్నారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్. వినండి మీకోసం నువ్వే కావాలి చిత్రం నుండి ఈ పాట.

మనోరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట నారి నారి నడుమ మురారి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. గీత రచన ఆచార్య ఆత్రేయం. ఈ పాటను మా కోసం వినిపించండి అని వాట్సప్ ద్వారా కోరుతున్నారు వరంగల్ కాశీబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్. వినండి మీకోసం ఈ పాట.

మనోరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట అమెరికా అమ్మాయి చిత్రం నుండి పి సుశీల పాడిన పాట. గీత రచన దేవులపల్లి, సంగీతం జీకే వెంకటేష్. ఈ పాటను మా కోసం వినిపించండి అని వాట్సాప్ ద్వారా కోరుతున్నారు ఎర్రగట్టు నుండి బోడ కోమల, జయేందర్, నాగరాజు, సోనీ, ప్రవీణ్, అరుణ, బిల్లా, నవీన్, లావణ్య, అజయ్, అఖిల్, జస్సు, సశు మరియు వారి మిత్రులు. వినండి, మీ అందరి కోసం అమెరికా అమ్మాయి చిత్రం నుండి మీరు అడిగిన పాట.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: మనోరంజన కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ప్రేయసి రావే చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం ఎంఎం శ్రీలేఖ. ఈ పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్నారు వరంగల్ నుండి పాష. వినండి మీకోసం ఈ పాట.

మనోరంజన కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట భైరవ ద్వీపం చిత్రం నుండి. చిత్ర పాడిన పాట గీత రచన సంగీతం శ్రీనివాసరావు, సంగీతం మాధవ్ పెద్ది సురేష్. ఈ పాటను మా కోసం వినిపించండి అని ఉత్తరం ద్వారా కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా అమ్మన్గుర్తి గ్రామం నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, చిన్మయి, శంకరి, పాపయ్య శాస్త్రి, గట్టన్న, ఎండి రహీం, సోని, సమ్మయ్య, సంపత్, మానస, ఇదే పాటను మా కోసం వినిపించండి అని ఉత్తరం ద్వారా కోరుతున్నారు. వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్. వినండి మీ అందరి కోసం భైరవ ద్వీపం చిత్రం నుండి ఈ పాట.

మనోరంజని కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట ప్రేమ పావురాలు చిత్రం నుండి చిత్ర పాడిన పాట. గీత రచన రాజశ్రీ, సంగీతం లక్ష్మణ్. ఈ పాటను మా కోసం వినిపించండి అని వాట్సప్ ద్వారా కోరుతున్నారు హైదరాబాద్ గచ్చిబౌలి నుండి గడ్డ రాజేశ్వర్, మీనా లోకేశ్వర్, విక్రాతి దొడ్ల, దుర్గేష్, లావణ్య, లక్ష్మణ్, లక్ష్మి, దుర్గయ్య, స్వరూప, రాణి, లావణ్య, కుమారి, ఇంకా వారి మిత్రబృందం. వినండి, మీ అందరి కోసం ప్రేమ పావురాలు చిత్రం నుండి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇక మీరు విన్న ఆ పాటతో ఈనాటి మనోరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. మరికాసేపట్లో న్యూస్ 9 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు ఇంతవరకు ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ రామవరపు మాధురి దేవి గారి వీణావాదన విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు సమయం సరిగ్గా 10 గంటలు. ఇప్పుడు వినండి పాత తెలుగు సినీ గీతాల కార్యక్రమం మధుర గీతాలు. ముందుగా వినబోయే పాట కులదైవం చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట. గీత రచన జూనియర్ సముద్రాల, సంగీతం మాస్టర్ వేణు.

0: అనువను నీదగా మెల్ల మెల్ల మెల్లగా
1: అనువను నీదగా.
2: మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట అందమైన అనుభవం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన పాట. గీత రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

0: స్వర్గము.
1: అరే ఎప్పుడు వచ్చారు?
2: నీకు తపోభంగం కలిగించావా?
1: లేదు, నా తపస్సుకు మెచ్చి ఆది దంపతులు ప్రత్యక్షం అయ్యారు.
2: మరి ఆపేశావే, పాడు.
1: ఆది దంపతులే అడుగుతుంటే కదనగలనా? మాధవీదేవి గారు, మీకు అభ్యంతరం లేకపోతే కాదనకండి.
2: ప్రతిమాలించుకోవాలా?

0: కథానాయకురాలు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన, విజయరత్నం రచన, సంగీతం రాజు.
1: చందనమే

0: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందర్నీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.
2: మధుర గీతాల కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట మదన కామరాజు కథ చిత్రం నుండి పిబి శ్రీనివాస్, పి సుశీల పడిన, జీకే మూర్తి రచన, సంగీతం రాజన్ నాగేంద్ర.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11:40. ఇక ఇంతటితో ఈనాటి మా ఈ ప్రసారం సమాప్తం. తిరిగి రేపు ఉదయం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం. జై హింద్.